ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 ఆశ్విన మాసం 19వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్ 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100

100.1 MHz పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 30 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం దేశమును ప్రేమించుమన్న బృందగానం వింటారు. రచన శ్రీ గురజాడ అప్పారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: ఇది శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహలోని తొలి శ్లోకం. దీనిలో జగజ్జనని అయిన పరాశక్తి యొక్క ప్రాశస్యం అభివర్ణింపబడింది. సచ్చిదానందాత్మకం, సర్వవ్యాపకం, అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మని ఉపాసకుల సౌలభ్యం కోసం రూపకల్పనతో ఆరాధించడం సగుణోపాసన అనిపించుకుంటుంది. ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఆ పరమాత్మ స్త్రీదేవతగా కూడా స్తుతింపబడింది. శంకర భగవత్పాదులు ఆ పరదేవత సౌందర్య వైభవాన్ని సౌందర్యలహరి అనే గ్రంథంలో అభివర్ణించారు. అది మంత్రశాస్త్రబద్ధంగా కూడా రచింపబడ్డం చేత శ్రీ విద్యోపాసకులకి ఆరాధ్య గ్రంథంగా పరిణింపబడుతోంది. ప్రతి శ్లోకానికి గల బీజాక్షరం, మంత్రం, యంత్రం, ఉపాసనాక్రమం మొదలైన విషయాలు పండితులచే వ్యాఖ్యానింపబడ్డాయి. అవన్నీ గురూపదేశం చేత మాత్రమే తెలుసుకోదగ్గవి. దేవీ నవరాత్రోత్సవాలలో భావం తెలుసుకొని సౌందర్యలహలోని శ్లోకాలతో అమ్మవారిని ధ్యానించడం సర్వశుభప్రదం. శివశక్త్యాయుక్తో యది పరమేశ్వరుడు పరాశక్తితో కూడుకున్నవాడైతే ప్రభవితుం శక్త భవతి, సృష్టి కార్య నిర్వహణకి సమర్థుడవుతాడు. దేవః ఏవం నచేత్, ఆ ప్రభు అలా శక్తితో కూడినవాడు కాకపోతే స్పందితుమపి న కుశలః భవతి, చిన్న కదలిక పొందడానికి కూడా సమర్థుడు కాలేడు. అతః ఆ కారణంగా అమ్మా హరిహర విరించాది విరపి హరిహర బ్రహ్మాదులు చేత కూడా ఆరాధ్యాం త్వాం, ఆరాధింపదగ్గ నిన్ను అకృత పుణ్యః ప్రణంతుం వా స్తోతుం వా కథం ప్రభవతి. ఏనాడు పుణ్యం చేయనివాడు నమస్కరించడానికి కానీ స్తుతించడానికి కానీ ఎలా సమర్థుడవుతాడు అని అర్థం. శివుడు శక్తితో కూడినప్పుడే సృష్టి కార్య నిర్వహణ సమర్థుడవుతాడు. అలా కాకపోతే చిన్న కదలిక కూడా చెయ్యలేడు. ఆ తల్లి హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపదగ్గది. కాబట్టి ఏనాడు పుణ్యం చెయ్యనివాడు ఆ తల్లిని నమస్కరించలేడు, స్తుతించనూ లేడు అని తాత్పర్యం. శివుడు అంటే పరమాత్మ. శామ్యతి పరమానంద రూపత్వా త్రివికారో భవతీతి శివ అని శివపద వ్యుత్పత్తి. పరమానంద స్వరూపుడు కాబట్టి నిర్వికారుడు అని భావం. పరమేశ్వరుడు సృష్టిస్థితి లయాదిగం నిర్వహిస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ వాటిని చేయిస్తున్నది ఆ స్వామిలో అంతర్లీనంగా ఉండే శక్తి మాత్రమే. సృష్టిస్థితి సంహారాదికం యయా శిక్షతే సా శక్తి అని శక్తి శబ్ద వ్యుత్పత్తి. అందుకే పరమేశ్వరుడు పరమేశ్వరుని ఏనాడు విడిచి ఉండడు. ఆ జగన్మాత కూడా ఆ స్వామిని ఎప్పుడు విడిచి ఉండదు. నశివే న వినా దేవి నజ దేవ్యా వినా శివ అని శాస్త్రోక్తి. అనుపమమైన భారతీయ దాంపత్య జీవనానికి శివశక్తులు ఆదర్శమూర్తులు. ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం హరిహర బ్రహ్మాదులు నిత్యము సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ జగజ్జనని నమస్కరించడానికి కానీ స్తుతించడం కానీ శక్ష్యం కాదు. ఈ విధంగా జగన్మాత ప్రాశస్యాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో నిరూపించి స్త్రీ ఎంత పవిత్రమైనదో ఎంత విశిష్టమైనదో వ్యంగ్యంగా లోకానికి ఉపదేశించడం గమనార్హం.
1: ఇప్పుడు సూర్యదండకం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన ఈనాటి కార్యక్రమంలో రెవరెండ్ గుళ్ళ మార్టిన్ శాంతికుమార్ గారిచే బైబిల్ సూక్తులు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రియ పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామమునకు మహిమను ఆపాదిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానం కొరకు ఎంపిక చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా వ్రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి భాగం. యేసు ప్రభుల వారికి బేతనేయ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఎందుకంటే ఆయనను ప్రేమించినటువంటి ఒక కుటుంబము అక్కడ ఉంది. ఆ కుటుంబము మనందరికీ తెలుసు, మరియా మార్తా లాజరు యొక్క కుటుంబము. ఒక సందర్భంలో యేసు ప్రభుల వారు ఆ ఇంటిని దర్శించినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి మార్తా ప్రభుల వారికి భోజనము సిద్ధపరచడంలో నిమగ్నమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరొక సహోదరి మరియా యేసు మాటలను వింటూ ఆయన దగ్గర కూర్చుంది. ఈ దృశ్యాన్ని చూసి మార్తా కలవరం చెంది ప్రభుని ప్రశ్నిస్తుంది, ఏమని, నీకు చింతలేదా? ఒకసారి మీరు బైబిల్ దగ్గరున్నట్లయితే తెరిచి ఈ మాటలు చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. ఈ వచనం యొక్క భావం ఏమిటి అంటే, మరియా మాటల్లో ఉన్నటువంటి భావం ఏమిటి, మార్తా మాటల్లో ఉన్నటువంటి భావం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మార్తా ఉద్దేశంలో ఇంటి పనంతా కూడా నేనే చేస్తున్నాను, నా సహోదరి

0: నాకు సహాయపడటం లేదు అని వాపోతున్నట్లుగా మనము గమనించవచ్చు. మార్త మాటలు విన్నటువంటి యేసు ప్రభుల వారు చాలా కూల్గా మృదువుగా మార్తకు జవాబిస్తున్నారు. ఏమనంటే లోకరాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్తకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని యేసు ప్రభుల వారు రివీల్ చేస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. కలవరపడవలసినటువంటి అవసరం లేదని, తొందరపడవలసినటువంటి అవసరం లేదని, మరియా ఉత్తమమైన దానినే ఎన్నుకుందని ఆయన జవాబిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. వాస్తవానికి మార్త చెడు పని ఏమి చేయలేదు. ప్రభుల వారి కోసం భోజనం సిద్ధపరచడం కూడా మంచి పనే. తాను చేసే పని ద్వారా తనకు యేసు పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించింది. ఇక్కడ విచారపడవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఆమె తొందరపడింది, రెండవది ఆమె చింతపడింది, మూడవది సోదరిని తప్పు పడుతుంది. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఏమంటాడనంటే, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడి. మనం గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, మార్తను తన దగ్గర కూర్చోమని తన మాటలను వినమని ప్రభు చెప్పలేదు. అంతేకాదు మరియను వెళ్లి మార్తకు సహాయము చేయమని కూడా చెప్పలేదు. ఈ ఇద్దరు సోదరులు ప్రభువును సంతోషపరిచే కార్యాలనే చేశారు. ఒకరు పరిచర్య చేస్తుంటే మరి ఒకరు ఆయన మాటలను వింటూ ఉన్నారు. ఈ రెండు కూడా అవసరమే, ఈ రెండు కూడా మంచివే. ఏది ఏమైనా యేసు మార్తకు చెప్పిన మాటలు మరిచిపోకూడదు. ఆయన అంటున్నాడు 42వ వచనముల అవసరమైనది ఒకటే. మార్తను ఆయన గద్దించాడు. ఎందుకు? ఆయనకు సేవ చేస్తున్నందుక కాదు. మార్త లోక సంబంధమైన ఆతృత కలిగి ఉంది, అందుకే ఆమెను ఆయన గద్దిస్తూ ఉన్నాడు. మరియను ప్రశంసిస్తున్నాడు. ఎందుకు? ఆయన పాదాల దగ్గర కూర్చున్నందుక కాదు, మరియకు యేసు ఎడల ఉన్న ప్రేమను బట్టి మరియను ప్రశంసిస్తున్నాడు. అవసరమైంది ఒకటే, ఉత్తమైంది ఒకటే, అదే యేసుతో సహవాసము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
1: మీరింతవరకు రెవరెండ్ గుళ్ళ మార్టిన్ శాంతికుమార్ గారిచే బైబిల్ సూక్తులు విన్నారు. చింతన కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

సీజన్ల వారీగా వచ్చేటువంటి మార్పుల వలన కొన్ని రకాల క్రిమికీటకాలు పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి దోమలు, ఈగలు, వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు దోమలు తీసుకుంటే, మరి దోమతెరలు వేసుకునే వాళ్ళం. ఈ మధ్యకాలంలో అయితే మరి కిటికీలకే మెష్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఏదో చక్రాలు పెట్టుకొని కాల్చుతాం, ఆమె పొగొస్తూ ఉంటుంది. ఇంకా ఏదో ద్రవం ఉంటుంది, గుడ్డులు పెడతా ఉంటాం, కరెంటు పెడితే ఆ వాసనకి దోమలన్నీ చచ్చిపోతాయంటారు. ఇట్లా ఒకటేమిటి, వీలైనన్నీ జాగ్రత్త పడతా ఉన్నాం. సరే, మనమైతే జాగ్రత్త పడతా ఉన్నాం, రోగాలు రాకుండా చూసుకుంటా ఉన్నాం, బాగానే ఉంది. కానీ మనతో పాటు మనకు ఆర్థికంగా సహాయం చేసేటువంటి ఈ పశుపక్షాదుల్ని కాపాడుకోవటానికి కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దోమలు కానీ, ఈగలు కానీ, ఈ పశువులకి అలాగే గొర్రెలకి వీటికి అంటుకునేటువంటి పిడుదులు కానీ, గోమారులు కానీ, జోరీగలు కానీ, వీటన్నిటి నుంచి కూడా వాటిని కూడా సంరక్షించాలి. అవి గనక మనం సరిగ్గా చేయకపోతే మనకి పాల ఉత్పత్తి తగ్గుతుంది, వాటి పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. మరి దానికి మనం ఏం చేయాలా? కొట్టంలో కట్టేస్తాం, మనం ఏం చేయగలుగుతాం? అది పొరపాటు. మనం ఖచ్చితంగా వాటికి సంబంధించి అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకి ఈ పిడుదులు, గోమారులు, వీటన్నిటినీ కూడా

0: మనం కనుక నిర్లక్ష్యం చేస్తే అవి రక్తం పీల్చటమే కాదు, కొన్ని రకాలైనటువంటి జబ్బులను కూడా అవి పాకిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గొర్రెలు తీసుకోండి, ఈ దోమలు ఈగలు ఎన్ని ఎక్కువైనప్పుడు గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ పిడుదులు గోమాలు కూడా రకరకాల జబ్బుల్ని పాకిస్తూ ఉంటాయి. మరి ఇదంతా తగ్గాలి అంటే, అసలు మన పశువులు కూడా రాత్రులు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పిడుదులు గోమారులు జోరీగులు వీటికి సంబంధించినటువంటి గుడ్లు కానీ పిల్లలు కానీ అక్కడక్కడ అక్కడక్కడే ఉంటూ ఉంటాయి. కొట్టాలని మనం శుభ్రం చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ వీటికి సంబంధించినటువంటి పిల్ల పురుగులు కానీ గుడ్లను కానీ నాశనం చేయడానికి క్రిమిసంహారక మందుల్ని ఖచ్చితంగా వాడాల్సిందే, తప్పదు. రకరకాల మందులు దొరుకుతున్నాయి, పశువైద్యులను అడిగితే ఒక మందు రాసిస్తారు, దాన్ని వాడుకుంటే సరిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. కానీ మనలో చాలామంది కూడా ఇది మనం చేయటల్లా. ఎప్పుడైతే ఈ పిడుదులు గోమాలు జోరీగులు సంబంధించిన మందులు కొట్టదలుచుకున్నాం మనం, ముందు పశువులను అన్నింటిని బయట కట్టేసుకోవాలి. అలాగే గాడిలో ఉన్నటువంటి మేపంతా కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత అప్పుడు మనం మందు కొట్టాలి. మందు కూడా ఈ కొట్టం గోడలంతా కూడా పూర్తిగా ఈ మందుతో తడిచేలాగా, ఎందుకంటే ఈ గోడకు రంధ్రాలు ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా మరి లోపలికి మందు పోయేలా కొట్టాలి. ఎందుకంటే సాధారణంగా వీటి గుడ్లన్నీ అక్కడ పెడతా ఉంటాయి. అలాగే సపారం కనుక ఉన్నట్లయితే సపారం దూలాలంతా కూడా బాగా తడిచేలాగా మనం మందు కొట్టాలి. కళ్ళల్లో మందు పడకుండా మన కళ్ళకి కళ్ళదోడు లాంటిది ఏదైనా పెట్టుకొని జాగ్రత్తగా మందు కొట్టాలి. ఇది మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. అలాగే పశువులకు కానీ గొర్రెలకు కానీ కూడా ఒంటి మీద కూడా ఈ మందు కొట్టచ్చు. కాకపోతే కొట్టిన తర్వాత ఒక అరగంట గంట ఉంచి గంట సేపు తర్వాత శుభ్రంగా మంచినీటితో కడిగేయాలి. పెద్ద పశువులకి మందు పూర్తిగా శరీరం అంతా తడిచేలాగా, మనకు తెలుసు ఈ జోరీగలు పిడుదలు ఎక్కడ దాక్కుంటే అక్కడ కూడా తడిచేలాగా మనం ఈ మందు నీళ్ళని పిచికారీ చేయాలి. పిచికారీ చేసుకున్నటువంటి మన స్ప్రేయర్లు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకొని కొట్టుకోవటమే. కాకపోతే ఆ సమయంలో మన పశువులకి చిక్కాలు పెట్టాలి, ముఖ్యంగా దూడలకి, ఎందుకంటే ఎప్పుడు నాగుతూ ఉంటాయి, చిన్నవి కదా అవి, తెలియదు వాటికి. అందుకని మొత్తం ఖచ్చితంగా అవి శరీరాన్ని నాకోకుండా మందు కొట్టినాక ఖచ్చితంగా చిక్కాన్ని పెట్టాలి. పెద్ద పశువులు కూడా పెట్టాల్సిందే. పెట్టి తర్వాత అంతా తడిచేలాగా మందు కొట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం చేయాలి. అదే గొర్రెలకి మేకలకి ఏం చేయాలి? ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ గొర్రెలు మేకలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక గుంత లాంటిది చేసి ఆ గుంట దాంట్లో మనకి ఈ మందు నీళ్ళు అయితే మనం పిచికారీ చేయదలుచుకున్నాం, ఆ మందు నీళ్ళని ఆ గుంతలో పోస్తాం. సుమారుగా మెడ కింద దాకా తడిచేలాగా ఆ గుంతలోతు పెడతాం. ఇక ఆ గుంతలోంచి ఈ గొర్రెలన్నిటిని నడిపిస్తాం, ఆ మందు ద్రావణంలోంచి వెళ్తాయి బయటకు అవి. అప్పుడు మందు ప్రభావం అంతా ఒంటికి పెడుతుంది కాబట్టి తర్వాత ఆ పురుగులన్నీ కూడా చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతోటి గంట గంటన్నర తర్వాత శుభ్రంగా కడిగేస్తాం. ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోవాలి. అవి మందు నీళ్ళలోంచి వెళ్ళేటప్పుడు నోరు ఆ మందు నీళ్ళలో పెట్టకుండా చూసుకోవాలి. ఇకపోతే రాత్రులు దోమలను తగ్గించడానికి గొర్రెలకి ఈ పొలాల్లో నిలబెడతా ఉంటారు. అవి నిలబడిన చోట వేపాకు పొగ ఒకటి వేయాలి. వేపాకు పొగ ఎట్టే వేయాలి? మన గొర్రెల మంద నిలబెట్టిన దగ్గరికి పొగ పోయేలాగా ఎటువైపు నుంచి అయితే గాలి వస్తుందో అటువైపు మనం ఈ వేపాకు తెచ్చుకొని పొగ వేసుకున్నట్లయితే ఆ పొగ వలన ఈ దోమల గీమలు రాకుండా మనం గొర్రెల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మేత పొరపాటున గాడిలో ఉంచి మనం మందు కొడితే కనుక ఆ మేతను వాడకూడదు. మేతను తీసే గాడంతా బాగా తడిచేలాగా శుభ్రంగా వేసి అది కూడా ఒక గంట రెండు గంటల తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాతనే దాణా కానీ మేత కానీ అక్కడ గాడిలో వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మన పశువులను ఇబ్బంది పెట్టేటువంటి పిడుదులు జోరీగలు గోమారులు దోమలు ఈగలు వీటన్నిటి నుంచి కూడా మన పశువులను కాపాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో పశువుల పోషణలో బాహ్య పరాన్న జీవుల సమస్య జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేయగా విన్నారు. ఇప్పుడు రైతులకు వాతావరణ సూచన. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం

శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చని తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుండి, అంటే ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. అలాగే ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి కూడా ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదని తెలియజేస్తున్నారు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు గురించి తెలుసుకుంటారు. అలాగే వ్యవసాయ సమాచారంలో పంటలలో సూక్ష్మ పోషణ లోపాల సవరణ ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు. తెలియజేసేవారు శ్రీమతి ఎస్ సుమలత.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని

ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట రెండవ విడత ప్రారంభం.

0: అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంకు రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్టాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. 25 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

0: వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:15 ఈ మాసపు పాట కాదనరాధ. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం, జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి, అలాగే సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:35 పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరిన పాటలను వినవచ్చు. మీరు డైల్ చేయవలసిన నంబర్ 0891-2727-244-2727-288. 10:30 ఆప్కీ మన్పసంద్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి హిందీ చిత్రగీతాలు వినొచ్చు. వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ. వాట్సాప్ ద్వారా మీరు పాటలను కోరుకోవాలంటే 6304767436 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ను పంపించవచ్చు. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారం. 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఎల్ అంజనా శ్రీనిత్య పాడిన భక్తి గీతాలు వింటారు. వైలెన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భువన మోహనం కథానిక వింటారు. రచన సత్యవాడ సిస్టర్స్, పఠనం శ్రీమతి డి శ్రీదేవి. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో గాజువాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. 3:00 తెలుగులో నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30

గంటలకు సంధ్యారాగాలు, 6 గంటలకు సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు తెలుసుకుంటారు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతాయి. వ్యవసాయ సమాచారంలో పంటలలో సూక్ష్మ పోషణ లోపాల సవరణ ఆవశ్యకత గురించి శ్రీమతి ఎస్ సుమలత తెలియజేస్తారు. 7:45 స్వరమాలిక చిత్రగీతాలు ప్రసారం. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 తిరిగి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ నుండి. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫీచర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ జగదీష్ హుగర్ గారి తబలా వాద్యం వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని

ఇరుపక్షల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జైశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదకద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసాన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేట్ రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల

కమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ వ్యక్తం చేసిన ఆందోళనలో సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా ఓహెచ్సిహెచ్ఆర్ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట కాదనరాధ, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు.

0: మీరింతవరకు ఈ మాసపు పాట కాదనరాదా, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు గారి పాట విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం, అలాగే జయప్రకాష్ నారాయణ జయంతి, అలాగే సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరిగేటటువంటి అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకుగాను ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే ఇది మొదటగా అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ భార్య మరియు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఫస్ట్ లేడీగా గుర్తింపు పొందినటువంటి ఆమె, అమెరికన్ పౌర హక్కుల కార్యకర్తగా పనిచేసినటువంటి ఎలానర్ రూజ్వెల్ట్, 192 దేశాల సంతకం చేసినటువంటి మానవ హక్కుల

ప్రకటనలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రతిబింబించేలాగా మ్యాన్ అన్న పదానికి బదులుగా పీపుల్గా మార్చబడింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్వెల్ట్ పుట్టినరోజైనటువంటి అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇది 2012 అక్టోబర్ 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరపడం జరిగిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, అంటే విద్య, పోషణ, చట్టపరమైనటువంటి హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలు మొదలైనటువంటి అంశాలన్నిటిపై కూడా ఉన్న వివక్షపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలియజేయడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరింపబడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరపడం, ఈ దినోత్సవం యొక్క ఉపయోగం ఉంటుందన్నమాట. అయితే బాలికలను విద్యావంతులను చేసి అధిక వేతనాలతో ఉద్యోగాలు చేసుకునేలాగా ప్రోత్సహించడం వల్ల మహిళా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, అలాగే బాల్య వివాహాలు తగ్గించడానికి ఈ దినోత్సవం సహాయపడుతోంది. బాలికలు, యువతలు వారి వారి రంగాల్లో చేసినటువంటి ప్రచారం, పరిశోధన, వాటికి సంబంధించి సాధించినటువంటి అభివృద్దిని ప్రతిబింబించేలాగా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. 2012 మొట్టమొదటిసారిగా ఇది మొదలుపెట్టినప్పుడు బాల్య వివాహాల్ని రూపుమాపడం అనే నేపథ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ సంవత్సరం కూడా బాల్య వివాహాలు అరికట్టండి మరియు బాలికల హక్కులలో పెట్టుబడి పెట్టండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇది ఈనాటి అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై వివరణ. అలాగే ఇవాళ మనం జయప్రకాష్ నారాయణ్ గారి జయంతిని కూడా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర సమరయోధుడు, లోక్నాయక్గా ప్రసిద్దిగాంచిన వారు, అలాగే చాలామందికి జేపీగా సుప్రసిద్దులైనటువంటి జయప్రకాష్ నారాయణ్ కేవలం స్వాతంత్ర సమరయోధుడే కాకుండా మంచి రాజకీయ నాయకుడు కూడాను. 1970 దశకంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాష్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యారు. భారత ప్రభుత్వం ఇతని 113వ జయంతిని పురస్కరించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణా దినంగా ప్రకటించింది అప్పట్లో. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాకు, బీహార్లోని సారన్ జిల్లాకు మధ్యగల సీతాబ్దియారా గ్రామంలో 1902 అక్టోబర్ 11న ఈయన జన్మించారు. పాట్నాలో ఉన్నత పాఠశాల, కళాశాల విద్యలను అభ్యసించి ఉన్నత విద్యకై అమెరికా వెళ్లి 1929లో భారతదేశం తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్నప్పుడే మార్క్స్ సిద్ధాంతాలని అధ్యయనం చేయడమే కాకుండా ఆ కాలంలోనే ఎంఎన్ రాయ్ రచనల ప్రభావానికి కూడా లోనయ్యారు జేపీ. ఆ కాలం తర్వాత 1920లో జయప్రకాష్ నారాయణ్ స్వాతంత్ర సమరయోధురాలైనటువంటి ప్రభావతీదేవిని వివాహం చేసుకున్నారు. అయితే అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి మహాత్మాగాంధీకి ప్రియ శిష్యుడిగా మారారు. 1932లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘనకి చేసిన కారణంగా జైలు పాలైనటువంటి తరువాత నారాయణ్ నాసిక్ జైల్లో బంధించబడి ఉంచారన్నమాట. అక్కడే రామ్ మనోహర్ లోహియా, మినూ మసానీ, బసవోన్ సింగ్ వంటి ఎందరో ఇతర జాతీయ నాయకులను ఆయన కలవడం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్టు చేయబడినప్పుడు జయప్రకాష్ నారాయణ్ మరియు మరికొంతమంది జాతీయ నాయకులందరూ కలిసి ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపించారు. కాంగ్రెస్ నుండి బయటికి వచ్చాక తాము స్థాపించినటువంటి ఒక సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు జయప్రకాష్ నారాయణ్. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించింది. 1954లో జయప్రకాష్ నారాయణ్ రాజకీయాల నుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయినటువంటి ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైనటువంటి భూదాన్ ఉద్యమానికి

అంకితం చేశారు. తన భూమినంతా కూడా పేద ప్రజలకిచ్చేసి హజారీబాగ్లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుకున్నారు. 1960వ దశకం చివరిలో జయప్రకాష్ నారాయణ్ తిరిగి బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. 1974లో బీహార్లో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వం వహించినటువంటి ఒక విద్యార్థి ఉద్యమం తర్వాత బీహార్ ఉద్యమంగా ప్రసిద్ధి పొంది ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జేపీ పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువడినప్పుడు ఆమె రాజీనామాను డిమాండ్ చేసినందుకుగాను 1975 జూన్ 25 అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ్ని ప్రతిపక్ష నేతలందరినీ కూడా అరెస్టు చేసింది అప్పటి ప్రభుత్వం. చివరికి జయప్రకాష్ నారాయణ్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో నవంబర్ 12న ఆయన్ని విడుదల చేశారు. 1977 జనవరి 18న అత్యవసర పరిస్థితిని తొలగించి ఎన్నికలను ప్రకటించింది ఇందిరాగాంధీ. ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ను ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన మొట్టమొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది జనతా పార్టీ. భారతదేశంలోనే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 1979 అక్టోబర్ 8న మరణించడం జరిగింది. ఈయనకి 1998లో భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నను అలాగే 1965లో మెగసెసే అవార్డును కూడా ప్రకటించింది. ఇది జయప్రకాష్ నారాయణ్ గారి గురించి క్లుప్తంగా. ఇక ఈనాటి నేటి మాటలో తదుపరి అంశం, సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి. తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడిగా పేరు పొందినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు సాలూరు మండలం శివరామపురంలో అక్టోబర్ 11, 1922న జన్మించారు. చిన్నతనం నుండే సంగీత రసాలూరి తన తండ్రి సన్యాసిరాజు వద్దనే సరిగమలు దిద్దారు. సన్యాసిరాజు గారు ప్రముఖ వయలిన్ విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద మృదంగ విద్వాంసులుగా ఉండేవారు. 4 ఏళ్ల వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తుపట్టేవారు. 7 ఏళ్ల వయసు వచ్చేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలివ్వడం, హరికథలు చెప్పడం లాంటివి చేసేవారు. అయితే ఇలా ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు హచిన్స్ గ్రామ్ఫోన్ కంపెనీ వారు బెంగళూరుకి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో బాలభాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు ఆఫ్ విజయనగరంగా ఆయన కంఠం గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా తొలిసారిగా విజయనగరం ఎల్లలు దాటి యావత్ ఆంధ్రదేశానికి పరిచయమయ్యింది. వేల్ పిక్చర్స్ వారు తీస్తున్నటువంటి రెండవ చిత్రమైన శ్రీకృష్ణ లీలలు, ఆ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రతో తన గాన నటన కౌశలాన్ని చాటుకున్నారు సాలూరి. తరువాత చిత్రం శశిరేఖా పరిణయంలో అభిమన్యుడి పాత్ర పోషించారు. ఆ తరువాత కలకత్తా చేరిన ఈయనలో సంగీత దర్శకత్వంపై మనసు మళ్లింది. అక్కడ న్యూ థియేటర్స్ సంగీత త్రయంతో పరిచయాలకు దారితీసింది. అలాగే ప్రముఖ గాయకుడు కేఎల్ సైగల్ వద్ద శిష్యరికానికి కూడా అవకాశం కుదిరింది. అలా సంవత్సర కాలం పాటు కలకత్తాలోనే ఉండిపోయి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మెళకువలు, బెంగాలీ రవీంద్ర సంగీత రీతులు, వాద్య సమ్మేళనాల విధానాలు నేర్చుకున్నారు. 1938లో మద్రాసు తిరిగి వచ్చిన తరువాత సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తమిళ చిత్రానికి సహాయ సంగీత దర్శునిగా పనిచేశారు. జయప్రద చిత్రానికి పూర్తి సంగీత దర్శకునిగా పనిచేసిన అత్యంత యువ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించారు సాలూరి రాజేశ్వరరావు గారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా అతనికి బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం ఏంటి అంటే 1940లో వచ్చిన ఇల్లాలు. ఇంకా ఇదే కాకుండా జీవన్ముక్తి, అపవాదు, బాలనాగమ్మ, చెంచులక్ష్మి, భీష్మ, పాదుకా పట్టాభిషేకం, రత్నమాల, చంద్రలేఖ, వింధ్యారాణి, ఆహుతి, మంగళ, మల్లీశ్వరి, పెంపుడు కొడుకు, రాజుపేద, విప్రనారాయణ, మిస్సమ్మ, భలేరాముడు, భలే అమ్మాయిలు,
మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, భక్త జయదేవ, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు.

ఆరాధన, కులగోత్రాలు మొదలైన 200కు పైగా చిత్రాలకు ఎంతో అద్భుతమైన మధురమైన బాణీలు అందించి ఆయా చిత్రాల్లో పాటలు ఎన్ని తరాలు మారినా మళ్లీ మళ్లీ వినాలనిపించేలాగా చేసిన సాలూరివారి సంగీత దర్శకత్వ పటిమ అంటే అదే. ఇవే కాక ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైనటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన దక్ష యజ్ఞం సంగీత నాటికకు సంగీతం అందించారు. ఇది ఎంతో పేరుగాంచింది అప్పట్లో. రాజేశ్వరరావు గారి అన్న సాలూరి హనుమంతరావు గారు కూడా సంగీత దర్శకులే. రాజేశ్వరరావు గారి 4వ కుమారుడు కోటేశ్వరరావు మనకి కోటిగా సుపరిచితం. ఈయన రాజ్ కోటి ద్వయంలో ఒకరు. అలాగే సాలూరి రాజేశ్వరరావు గారికి 1979లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్తో పాటు కళాప్రపూర్ణ కూడా బహుకరించింది. ఎన్నటికీ వాడిపోని సుస్వర సుమధుర బాణీలందించిన సాలూరు రాజేశ్వరరావు గారు 1999 అక్టోబర్ 25న మరణించారు. ఇవి ఈనాటి నేటి మాటలోని అంశాలు.

0: ఇక ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో తరువాతి అంశం లేఖావళి. వారం వారం మా కార్యక్రమాలపై శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను తెలియజేసేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల కార్యక్రమం లేఖావళికి స్వాగతం.
1: స్వాగతం అండి విశాలక్షి గారు.
0: స్వాగతం అఖిల్.
1: మన శ్రోతలందరూ కూడా ఎంతో ప్రేమతో ఇష్టంగా మనం ప్రసారం చేసిన కార్యక్రమాలపై వారి యొక్క అభిప్రాయాలని, స్పందనని రాసి పంపించారు కదా.
0: అవును,
1: ఇప్పుడు వాటిని చదివేద్దాం.
0: తప్పకుండా.
1: కానీ వీటన్నింటినీ చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది.
0: ఏమిటో?
1: రాశాను ప్రేమలేఖలెన్నో.
0: ఇవి ప్రేమలేఖలు కాదు, మన శ్రోతలు మన కార్యక్రమాలపై ఎంతో అభిమానంతో వారి స్పందనను తెలియజేసిన అభిమాన లేఖలు.
1: ఓకే, అభిమాన లేఖ మొదటి లేఖ ఏంటో చదువుతారా?
0: తప్పకుండా. మరి ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదట మనకు వచ్చినటువంటి లేఖ ఏంటి అంటే, ఈ నెల 6వ తారీఖున మంగళవారం ఉదయం ప్రసారమైనటువంటి భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తిగీతాలు విని తరించాము. మధ్యాహ్నం ప్రసారమైన సంధ్యారాగం శీర్షికన కిడ్నీలో రాళ్లు నివారణ, ఈ విషయమై డాక్టర్ వైఈఎస్ అనిత గారితో గుడివాడ నందినీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు, లక్షణాలు, ఎటువంటి పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందో, ఇంకా బీపీ షుగర్ ఉన్నవారు పాటించవలసిన ఆహార నియమాలు, డయాలసిస్ గురించి, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేసిన డాక్టర్ అనిత గారికి, అలాగే చక్కటి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టిన నందినీదేవి గారికి కూడా ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాస్తున్నారు. ఏలూరు జిల్లా నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా.
1: ఇంకొక లేఖ నా చేతిలో ఉంది, అది చదువుతా. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి ప్రకాష్ శ్యామ్లా రాస్తున్నారు. 8/10/2026 ఉదయ సమీరాల్లో పెళ్లి కుదిరింది నాటిక విన్నాం, చాలా బాగుంది. రక్షించిన వారికి, వినిపించిన వారికి అభినందనలు అంటూ తెలుపుతున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. ఇవి లెటర్స్ ద్వారా వచ్చాయి.
0: ఓకే, మరిక వాట్సాప్ ద్వారా కూడా వచ్చిన లేఖల్ని చూద్దాము. 2 అక్టోబర్ అంటే అక్టోబర్ 2వ తేదీన మీరు ప్రసారం చేసిన పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం ద్వారా వివరించిన పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం, భద్రం ఈ కార్యక్రమాన్ని విన్నాము. పరిశుభ్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ విషయాన్ని నేను కూడా కొంతమందితో షేర్ చేసుకున్నాను. అలాగే చేతులు శుభ్రం చేసుకుంటే కలిగే ఆరోగ్యం గురించి తెలియజేస్తున్నాను. మా పాఠశాలలో కూడా క్రమం తప్పకుండా ఈ విషయాలను అమలు చేస్తాము. మంచి విషయాలను ప్రసారం చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు.
1: ఎవరు?
0: కింతలి గ్రామం నుండి తమ్మినేని శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు. ఈయన అక్కడ టీచర్ అట.
1: ఓకే అండి, మీరు వినడమే కాకుండా అది ఇంకా కొద్దిమంది షేర్ చేయడం కూడా.

0: చాలా అభినందించిన విషయం
1: కదా.
0: తర్వాత మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా వీరందరూ వాళ్ళ గ్రామ ప్రజలందరూ కూడా రాస్తున్నారు. ఈ నెల అక్టోబర్ 2న 12:10 మధుమంజరి ఈ కార్యక్రమంలో పాటలు విన్నాం, చాలా బాగున్నాయి, విశాఖపట్నం రేడియో స్టేషన్ కి మా ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. మీకు కూడా ధన్యవాదాలండి.
1: అలాగే
0: రాశారు
1: మరొక ఉత్తరం వచ్చింది మనకి. ఏం రాస్తున్నారంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతల శ్రోతలందరికీ కూడా శుభోదయం అంటూ లేఖావళి కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఈ లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు కూడా మా నమస్కారాలు అంటూ 27వ తేదీ ఉదయం 6 గంటలకు వందే మాతరం దేశభక్తి గీతం చాలా బాగుందట, 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, చాలా బాగుంది, నేటి మాట శీర్షికలో కార్యక్రమం ప్రతిరోజు వింటున్నాము, చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే పుష్పాంజలిలోని వచ్చే చిత్రగీతాలు, 6:10 వచ్చే భక్తిరంజన్లోని శివానంద లహరి ప్రసారం చేశారు సోమవారం నాడు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే భక్తి గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి అని ధన్యవాదాలు తెలియజేస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు కూడా రాస్తున్నారట.
0: మీ కుటుంబ సభ్యులతో పాటు ఆకాశవాణి కుటుంబ సభ్యులకు కూడా ఇంత మంచి సమాచారం ఈ లేఖ ద్వారా తెలిపినందుకు
1: ధన్యవాదాలండి.
0: అక్టోబర్ 3వ తారీఖున ఆర్జే సమైరా గారు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడుతూ కుమార్ చాలా చక్కగా మాట్లాడారు అంటూ కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధిరామాలి మెన్యాడి నుంచి రాసి పంపించారు.
1: చాలా బాగుంది. ఇంకా సోమవారం అంటే అక్టోబర్ 5వ తేదీ కార్యక్రమాల్లో సమీరా అమ్మ ఆర్జేగా చక్కగా మాటలతో, ప్రేమతో, అభిమానంతో ఆర్జేగా చాలా ఇష్టంగా ఉంటోంది ఆమె చేసే వ్యాఖ్యానం అంటూ తెలియజేస్తున్నారు. అలాగే ఆవిడికి ధన్యవాదాలు తెలపండి అంటూ రమణా సీతమ్మ నాగులపల్లి నుంచి తెలియజేస్తున్నారు.
0: ఓకే, అదే రోజు అలాగే రోజు కూడా ప్రసారం అవుతున్న ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం కూడా చాలా యూస్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది అంటూ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు.
1: మన కార్యక్రమాలన్నీ కూడా శ్రోతల్ని చాలా బాగా అలరిస్తున్నాయని వీటి ద్వారా అయితే అర్థమవుతుంది.
0: అంతే కదా, ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళంలో కూడా వినొచ్చు కదా.
1: ఇక
0: తర్వాత లెటరేనా, నేను చదువుతానులే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు శరణ్ నవరాత్రుల సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నా.
1: ధన్యవాదాలండి.
0: ఈ నెల 7వ తారీఖున బుధవారం మధ్యాహ్నం మీ కేంద్రం నుండి ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో అవయవాలపై వచ్చే మధుమేహ ప్రభావం, నివారణ పద్ధతులు, ఈ విషయమై డాక్టర్ అడరి పూర్ణిమ గారితో కే ఇందిరా గారు జరిపిన కార్యక్రమం ఎంతో విలువైందిగా ఉంది, చాలా సమాచారం తెలుసుకున్నాం, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే చివరి సందేశం కథానిక మంచి సందేశాన్ని అందజేసింది, కథానిక ముగింపు కూడా చాలా బాగుంది అంటూ రఘుపతి మాస్టర్ వంటి మంచి మనసు కలవారు ఉండబట్టే భేదవారు ఈ సమాజంలో జీవనం కొనసాగుతుంది, కథానిక రచించి చదివి వినిపించిన శిరీష గారికి మా ధన్యవాదాలు అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా వీరందరూ కూడా రాసి పంపించారు.
1: అంతేకాదు అఖిల్, ఇంకొక ఉత్తరం వచ్చింది మునకపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు రాస్తున్నారు.
0: ఈయన
1: అక్టోబర్ 6వ తేదీన మంగళవారం మధ్యాహ్నం ప్రసారమైన 2:30 ప్రసారం చేసినటువంటి రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రుడు పాత్రలో వినసొంపుగా చక్కగా పాడిన వారికి ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు అఖిల్.
0: ఈ లెటర్ రాసిన మీకు కూడా ధన్యవాదాలండి. తర్వాత ఈ నెల 8వ తారీఖున ఉదయం 8:30 ప్రసారం చేసిన, అది ఉదయం కాదండి, పెళ్లి కుదిరింది నాటిక చాలా బాగుంది అంటూ సమాజంలో మానవ విలువలు అడుగంటిపోతున్న వేళ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనే కఠోరమైన వాస్తవాన్ని తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ ఎవరు రాశారో తెలుసా?
1: ఎవరు?
0: శ్రీకాకుళం నుంచి పద్మావతి, శ్రీనివాస్, నమిత, అభిషేక్, అఖిల వీరందరూ కూడా రాశారు.
1: చాలా ధన్యవాదాలండి మా కార్యక్రమాలు మిమ్మల్ని ఇంతలా అలరిస్తున్నందుకు. ఇంకా అలాగే లేఖావళికి నమస్కారం అండి అంటూ దుద్దుపూడి త్రినాస్వామి, గాజువాక, కొత్తదిబ్బపాలెం, అశోక్ నగర్ నుంచి రాస్తున్నారు.
0: ఈయనేం
1: చెప్తున్నారంటే, ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం ప్రసారం చేసినటువంటి పెళ్లి కుదిరింది నాటిక చాలా బాగుంది. పెళ్లి సంబంధాల విషయంలో ప్రస్తుత నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులను రచయిత తన సంభాషణల ద్వారా

0: చాలా చక్కగా ఆవిష్కరింపజేశారు. పాత్రధారులు పాత్రోచితంగా నటించి నాటికను రక్తి కట్టించారు. ప్రసారం చేసిన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు అఖిల్.
1: మీకు కూడా ధన్యవాదాలండి. ఈ నెల 8వ తారీఖున రాత్రి 10 గంటలకు ప్రసారం చేసిన నాదబంధం రూపకం శ్రీ సుబ్రహ్మణ్యం భట్ గారు అడబతంగా రచన గావించారు. శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారికి సంగీతం కూడా బాగుంది అంటూ పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం చీపురుపల్లి విజయనగరం జిల్లా నుంచి రాసి పంపించారు.
0: ధన్యవాదాలండి. అలాగే ఈ నెల 9వ తేదీన పొలం పనుల్లో నేల సంరక్షణ గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు మంచి సూచనలు తమ శైలిలో చక్కగా వివరించారు. వారికి అలాగే ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. కేవీవి సత్యప్రసాద్ మారేడుబాక మండపేట మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.
1: ఓకే,
0: ధన్యవాదాలండి.
1: తర్వాత వాట్సాప్ లో వచ్చిన ఇంకొక లెటర్ ఏంటంటే, ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం రెయిన్బో శ్రోతలకు, ఆకాశవాణి ప్రోగ్రామ్ ఆఫీసర్లకు శుభాభివందనాలు. మేము విశాఖ వాస్తవ్యులం. మా పిల్లల వృత్తిరీత్యా ఇప్పుడు హైదరాబాద్ లో కోలుకుంటున్నాం. విశాఖపట్నంలో ఉండలేకపోయినా సరే వైజాగ్ మా స్వస్థలం గనుక రెయిన్బోతో మాకు చాలా అనుబంధం ఉందండి. ఎన్నాళ్ళ నుంచో ఎఫ్ఎం రెయిన్బోతో ప్రయాణిస్తున్నాం. ఎఫ్ఎం రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలు, అలానే రేడియో కార్యక్రమాలు కూడా వింటూ ఉంటాం. పాటల పల్లకి, ఏకచిత్రగానం, మధురమైన మాపదం మీ భావం, సరదాగా కాసేపు, ఇలా అన్ని కార్యక్రమాలని విని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సెప్టెంబర్ 17వ తారీఖున యువవాణి కార్యక్రమంలో ఆర్జే రాకేష్ గారు చేసిన ఇంటర్వ్యూ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందండి. విశాఖ సౌజన్య జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు గారితో జరిపిన ఆ ఇంటర్వ్యూలో రాకేష్ గారు అడిగిన ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా కూడా అనిపించాయి.
0: చాలా సంతోషంగా ఉంది కదా ఈ మాట వింటుంటే.
1: మరి ఇంకా అంతేకాదు, ఇంకా కొనసాగించారు. భూగర్భ జలాలను ఏ విధంగా కాపాడుకోవాలని టాపిక్ అందరికీ చాలా అవసరం. ఈ అంశంపై ఆర్జే రాకేష్ గారు చేసిన వ్యాఖ్యానం కూడా చాలా చక్కగా ఉందండి. ఆర్జే రాకేష్ గారి ఆధ్వర్యంలో వచ్చే కార్యక్రమం అంటే మా ఇంటిల్లిపాదికి భలే ఆనందం అంటూ తెలుపుతున్నారనమాట. ఎవరంటే ఎవరని అడగరేంటి?
0: అదే కదా, ఎవరని నేను చూస్తున్నా, నాత్రంగా ఎవరు చెప్తావా అని.
1: అంటే రాసిన లెటర్ లో మీరు మునిగిపోయారనమాట.
0: అంతే కదా మరి.
1: ఆకాశవాణి శ్రోత ఆర్ వైకుంఠరావు రిటైర్డ్ హెచ్ఎస్ఎల్ ఎంప్లాయీ అంటూ రాసి పంపించారు.
0: ధన్యవాదాలండి. మా కార్యక్రమాలు నిజంగానే మీకు అంత ఇన్ఫర్మేటివ్ గా, ఎంటర్టైన్మెంట్ గా ఉంటున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మా కార్యక్రమాలని ఆదరించాలని కూడా కోరుకుంటున్నాం.
1: తప్పకుండా.
0: ఇక మన ఈనాటి లేఖావళిలో చివరి లేఖ వాట్సాప్ ద్వారా వచ్చింది, చూద్దాం. గౌరవనీయులైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకుల వారికి నమస్కారం. అయ్యా, మీరు తేదీ 4 అంటే అక్టోబర్ 4వ తేదీన ఉదయం ప్రసారం చేసిన దేశభక్తి గీతం ఎగురుతోంది గగన వీధి మువ్వన్నెల జెండా చాలా బాగుంది. సంగీతం అందించిన వారికి, గానం చేసిన వారికి, రచయిత గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి అభినందనలు అంటూ తెలియజేస్తూ, అలాగే ఉదయ సమీరాల ప్రోగ్రామ్ లో మీరు అందిస్తున్నటువంటి మంచి మంచి విషయాలు చాలా ఉపయోగంగా ఉంటున్నాయి, ఆకాశవాణి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు అంటూ మనపై ఇంత అభిమానాన్ని కురిపిస్తున్నారు ఎవరు అంటే, సీరాపు శ్రీనివాసరావు, ఎంబి దానవాంకుశం, మాధవాంకుశం, తరుణవాంకుశం, శృంగవరపుకోట గ్రామం విజయనగరం జిల్లా నుండి.
1: వీళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారా పంపించారు. ఒక లేఖ ద్వారా రాయాలి అంటే ఏ అడ్రస్ రాయాలి, ఎలా రాయాలి కొంచెం చెప్తారా?
0: తప్పకుండా. మన శ్రోతలు ఉత్తరాల ద్వారా అంటే పోస్ట్ కార్డు ద్వారా తమ అభిప్రాయాలని, సూచనలు అందించాలనుకుంటే టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలు రాసి పంపించవచ్చు.
1: ఒకవేళ వాట్సాప్ ద్వారా పంపించాలనుకుంటే 741-61-72-999 నంబర్ పంపించాలి.
0: అంతే అంతేకాదు, మరి మెయిల్ ద్వారా కూడా శ్రోతలు తమ అభిప్రాయాల్ని మనకు తెలియజేయాలి అని, లేఖావళి కార్యక్రమానికి పంపించాలి అనుకుంటే
1: మెయిల్ ఐడి ఏంటి?
0: తప్పకుండా AIRPCVSP@gmail.com అనే మెయిల్ ఐడికి వారి సూచనలు రాసి పంపించవచ్చు.
1: ఓకే, మరి ఇప్పటి వరకు కూడా గత వారం ప్రసారమైన కార్యక్రమాలపైన వాళ్ళ స్పందనలు విన్నాం. ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమాలు కూడా విని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు ఎలాగో రాస్తారు. మరి వచ్చే వారం వాళ్ళు రాసే లేఖలతో లేఖ వాళ్ళు మళ్ళీ కలుద్దాం.
0: తప్పకుండా.
1: అంతవరకు వింటూనే ఉండండి
0: 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్
1: 102 FM రెయిన్బో సాగరిక. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళంతో పాటుగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా వినేయచ్చు, తెలుసా?
0: అవును అఖిల్, మన శ్రోతలందరూ కూడా మన కార్యక్రమాలను వింటూ ఆదరిస్తూ తమ అమూల్యమైన అభిప్రాయాలని ఉత్తరాల ద్వారా ప్రతి వారం ప్రసారమయ్యే, ఆదివారం నాడు ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి పంపిస్తారని ఆశిస్తూ ఈనాటి లేఖావళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం.
1: నమస్తే.
0: నమస్తే.

0: This week, we'll see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhani Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day long festival to worship goddess Durga begins with religious fervor and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మంత్రిని కలిసిన ఎంపీ, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, సేవా సంకల్ప అభియాన్, ప్రాణాలు కాపాడాలన్న ఎస్పీ, కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్, పోషణ్ మాసం, పాస్ పుస్తకాలు పంపిణీ, ధాన్యం సేకరిస్తామన్న మంత్రి, ఆయిల్ ప్లాంటేషన్, పీపీఏ బృందం ప్రాజెక్టు పరిశీలన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఉండవల్లిలో రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అలాగే స్థానిక రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. గత 2 ఏళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు, కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్టిశెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో

28 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71,000 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణావాయిద్యం వింటారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ముందుగా సీతమ్మ మాయమ్మ వసంతరాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం వింటున్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. చివరిగా వాసుదేవయ్యని కళ్యాణి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

మీరింతవరకు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం విన్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఈనాటి ప్రసారంలో ఉదయం 10:30 ఆప్కీ మన్పసంద్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి హిందీ చిత్రగీతాలను వినవచ్చు. వ్యాఖ్యాతగా శ్రీమతి శిఖా శర్మ ఉంటారు. అలాగే 11:00 మధురిమ, 12:10 మధుమంజరి కార్యక్రమాల్లో కూడా చిత్రగీతాలను వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న శ్రోతలు 0891-272724-272728 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మీకు నచ్చినటువంటి పాటను కోరి వినవచ్చు. ముందుగా ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: పాటల పల్లకి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మొదటి శ్రోత రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నెల్లూరు నుంచి హాదర్ భాష మేడం, టైలరింగ్ చేస్తుంటాం.
0: సరేనండి, మరి పాటల పల్లకి కార్యక్రమంలో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అంతంలో అర్జీ బర్మన్ గారి సంగీతంలో నీ నవ్వు చెప్పింది నాతో.
0: ఓకేనండి, తప్పకుండా మీకోసం అయితే ఈ పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.
1: ధన్యవాదాలు మేడం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, మరి ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: కుమార్ రాజా ఈ చిత్రమేనండి.
0: ఓకే,
1: అనురాగ దేవతని ఆ పాట కావాలండి.
0: తప్పకుండానండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశ్ మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే
1: మీకు
0: అండి,
1: దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మేడం.
0: ధన్యవాదాలండి. మీకు కూడా.
1: ఈ సందర్భంగా నాకు మా ఇరవై సినిమా అమ్మ అమ్మ చల్లని అమ్మ పాట కావాలి మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.

పాటల పల్లకి కార్యక్రమంలో ఇప్పటివరకు కొన్ని చిత్రగీతాలను విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈరోజు ఉదయం 10:15 నుంచి మళ్లీ వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: బీతే వర్షో మే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కే మాధ్యమ సే బహుత్ కుచ్ హాసిల్ కియా హై. హమారే సామ్నే వికసిత్ భారత్ కా ఏక్ విరాట్ సంకల్ప హై. ఇస్కే లియే హమే అప్నే ప్రయాసో కో నిరంతర వ్యాపక కర్తే రహనా హై. హమే IMT కో ఏక్ ఐసా ప్లాట్ఫామ్ బనానా హై जो टेक्नोलॉजी, रिसर्च, इंडस्ट्री, इन्वेस्टमेंट और आइडिया का एक जंक्शन बन सके.
2: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: 7 అక్టోబర్ 2001 జనార్దన్ కే నిరంతర ఆశీర్వాద కా పరిణామ్.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
3: आज हिंदुस्तान शिपयार्ड लिमिटेड में हम जहाज बनाने के साथ साथ भारत की मैरिटाइम पावर के भविष्य की फाउंडेशन को और अधिक मजबूत कर रहे हैं. साथियों, भारत का मैरिटाइम सेक्टर दुनिया के लिए यह कोई नया नहीं है. प्राचीन काल से ही भारत का समुद्र से बहुत ही गहरा संबंध रहा है. लोथल के प्राचीन बंदरगाह से लेकर चोल साम्राज्य की मैरिटाइम ट्रेडिशंस तक भारत ने समुद्री व्यापार, नेविगेशन और मैरिटाइम कनेक्टिविटी में महत्वपूर्ण अपनी भूमिका निभाई है. हमारे लिए समुद्र व्यापार के साथ साथ हमारी समृद्धि यानी हमारी प्रॉस्पेरिटी, हमारी सिक्योरिटी, हमारी संस्कृति और हमारी सिविलाइजेशन का भी एक अभिन्न हिस्सा रहा है.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
4: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: Viksit Bharat Guarantee for Rojgar and Ajivika Mission Grameen వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల విధానంలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
5: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षो पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सब को स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని మంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
2: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక

0: పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
2: భారత వాయుసేన 29వ అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ నెల 31వ తేదీ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అశుతోష్ దీక్షిత్ గతంలో పలు కీలక కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
0: ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ది నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
2: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
0: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
3: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితి. తడి పొడి చెత్త సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఇక ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. శ్రోతలు కోరిన పాటలను ఫోన్ ఇన్ లైవ్ ద్వారా వినవచ్చు. మీరు పాటలు కోరుకోవాలి అంటే 0891-272-7244 అలాగే 272-7288 ఈ నెంబర్లకి డయల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. హలో
5: హలో గుడ్ మార్నింగ్ మేడం.

0: మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేము వనస్థలిపురం అండి. నా పేరు బాలాజీ.
0: ఓకే బాలాజీ గారు, ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మాకు బంధం చిత్రంలో ఏదో ప్రేమ గోపురం ఆ పాట అండి. మీరు ఉదయం ప్రసారం చేసిన లేఖ వాళ్ళు బాగుంది మేడం.
0: ధన్యవాదాలండి.
1: నేను కూడా పంపిస్తున్నాను మెయిల్కి.
0: తప్పకుండా, ఇలాగే మా కార్యక్రమాలపై మీ ప్రతిస్పందన పంపిస్తూ ఉండండి. మీరు కోరిన పాట అయితే వేస్తున్నాను, విని ఆనందించండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నా అండి. పాటలపల్లికిలో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మేడం సాహస సామ్రాట్ సినిమాలో సువి గోపాలుడి అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి, విని ఆనందించండి.

0: హలో,
1: నమస్తే. బాగున్నారని?
0: నమస్తే అండి, బానే ఉన్నాం.
1: అని ఈ రోజు లేఖలు వస్తుందిగా, లేఖవాలే.
0: అవునండి,
1: మీరు అతిగా చాలా బాగా చెప్పారు, మాకు నచ్చిందండి. అలాగా
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు పాటల పల్లకిలో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అదే రాయవరం మండలం పసలపూడి, నా పేరు సత్యరెడ్డి.
0: ఓకేనండి, అదే ఏ పాట వింటారైతే మరి?
1: అదే మా పిల్ల గోపాలనే రాణి రానమ్మ ఆ పాట.
0: తప్పకుండానండి,
1: బాయ్ అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత చిత్ర గీతాలు వింటారు. ముందుగా దేవతా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల పాడగా, కె చక్రవర్తి సంగీతం, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం.

డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించగా ఆరుద్ర రచనలో ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

తర్వాత వరుడు కావాలి చిత్రానికి జె రామనాథన్ సంగీతం సమకూర్చగా, రావూరి సత్యనారాయణ సాహిత్యంలో భానుమతి ఘంటసాల ఆలపించిన ఈ పాట

0: బాగున్నాయి కాదనబోకే పిల్ల.
1: హరే రామ
0: హరే కృష్ణ
1: హరే రామ
0: హరే కృష్ణ
1: హరే రామ
0: హరే కృష్ణ
1: హరే రామ
0: హరే కృష్ణ.
2: తర్వాత నిండు మనసులు చిత్రానికి టీవీ రాజు సంగీతం సమకూర్చుగా సి నారాయణరెడ్డి రచనలో పి సుశీల పాడిన పాట వింటారు.

నిన్ను కుటుంబం చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించగా, దాశరథి కృష్ణమాచార్యుల రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపిస్తున్న ఈ పాట వింటున్నారు.

తర్వాత జీవనజ్యోతి చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా, శ్రీ నారాయణ రెడ్డి రచనలో

0: ప్రియాలు ప్రియురాలు చిత్రానికి కె చక్రవర్తి సంగీతం అందించగా ఆరుద్ర సాహిత్యంలో ఘంటసాల పి సుశీల పాడారు. మధురిమ పాత చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత ఇల్లు ఇల్లాలు చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా వేటూరి సుందరమూర్తి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.
1: ఇల్లు ఇల్లలు

తర్వాత ప్రేమ కానుక చిత్రానికి కె చక్రవర్తి సంగీతం అందించగా ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

తర్వాత జీవనజ్యోతి చిత్రానికి కేవీ మహాదేవన్ సంగీతం అందించగా సి నారాయణ రెడ్డి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట

చక్రవాకం చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట వింటారు.

తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా దేవులపల్లి కృష్ణశాస్త్ర రచన, పి సుశీల పాడిన పాట వింటారు.

తర్వాత ముగ్గురమ్మాయిలు చిత్రానికి తాతినేని చలపతిరావు సంగీతం అందించగా సి నారాయణరెడ్డి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

చివరిగా మండే గుండెలు చిత్రానికి కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట

0: Authorities in Nepal have issued evacuation warnings for settlements along the Buri Gandaki River in Gorkha district after a sudden rise in water levels swept away several houses early this morning. In men's cricket, India will face West Indies in the third T20 International at the Holkar Stadium in Indore today. The match will begin at 7 p.m. Indian Standard Time. The five-match series is currently level at 1-1. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటన వింటారు.
2: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీ కోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక్కడు చిత్రానికి ఉదిత్ నారాయణన్ సుజేత పాడిన పాట వింటారు.

0: మధుమంజరి చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూర్ కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది.

0: ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందినవారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కుమారి ఎల్ అంజనా శ్రీనేత్య పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వైలెన్ సహకారం, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ముందుగా శరణు గజముఖ గంభీర నాటరాగం, మిశ్ర చాపుతాళం, శ్రీ విజయదాసు రచన

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో కుమారి ఎల్ అంజనా శ్రీనిత్య పాడిన భక్తిగీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్ సహకారం, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. చిత్రగీతాలు వింటారు. ముందుగా సంతోషం చిత్రానికి వేణు సుమంగళి పాడిన పాట వింటారు.

0: ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: చిత్రగీతలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ద కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారాలకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ,
1: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరసమేళల్లో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి రిలీజ్ ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
0: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: అడవి తల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల ఉద్యానవనాలని అభివృద్ధి చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ధి చేకూర్చాం.
0: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6,12,00,000 రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని అంచనా. వేపపూత యూరియా సంస్కరణ ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టినట్లు, తద్వారా దేశంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా కొరత లేకుండా లభ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరిస్తూ,
2: యూరియా నేమ్ కోటింగ్ కిసానో కా ఖర్చ్ కాఫీ కమ్ కియా హై. యూరియా 100% నీమ్ కోటింగ్ కి వజహ సే యూరియా కి ఎఫిషియన్సీ బడీ హై ఔర్ యే సామ్నే ఆ రహా హై కి అబ్ ఉత్నీ హీ జమీన్ కే లియే కిసాన్ కో కమ్ యూరియా డాల్నా పడతా హై. కమ్ యూరియా డాల్నే కి వజహ సే పైసే కి బచత్ ఔర్ జ్యాదా పైదావర్ కి వజహ సే అధిక కమాయి.
0: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్ మ్యాచ్లో భాగంగా 3rd T20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
3: నెల్లూరులో 51వ డివిజన్ లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాం. ప్రభుత్వం తరఫున యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్స్ చేస్తున్నాం.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ మేళం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ మేళం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటనలు వింటారు.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో భువనమోహనం కథనిక వింటారు. రచన సత్యవాడ సిస్టర్స్. పఠనం శ్రీమతి డి శ్రీదేవి.
1: నా బంగారు కొండ, నా ముద్దుల మూట, నా వరాల తండ్రి, చిన్నా నువ్వు నా వంశదీపానివిరా. మనవణ్ణి గుండెకి హత్తుకొని మూరి పెంగ ముద్దాడేస్తుంది. వాడు చిట్టి చేతులతో నాన్నమ్మ బుగ్గలు గిల్లేస్తున్నాడు. ఆ చిట్టి చేతులు తనని తాకుతుంటే ఎంత సంబరమో కామేశ్వరమ్మకు. చప్పున ఆ పసివాడు ఆమె చేతుల్లోంచి జారిపోబోయాడు. అరెరే చిన్నా, ఏమిటా దూకుడు అంటూ పొదివి పట్టుకునే ప్రయత్నం చేసింది. చేతికి చిక్కని ఆ పసివాడు కలగానే జారిపోయాడు. ఈ మధ్యకాలంలో ఈ మోస్తరు కలలే తనను వేధిస్తున్నాయి. అదిరిపడి లేచి కూర్చుంది. మనవడి మురిపాలు ఇలా కలలోనేనా? కాకూడదు, నిజమై తీరాలి. ముఖం కడుక్కొని సోఫాలో కూర్చున్న కామేశ్వరమ్మ దుఃఖం ఆపుకోలేకపోయింది. కాఫీ తీసుకోండత్తయ్యా, అలా ఉన్నారేమిటి? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? ఆత్రంగా అడిగింది. నా ఆరోగ్యానికే నిక్షేపంగా ఉన్నాను, మీరు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నారుగా వ్యంగ్యధోరణితో అంది. ఖాళీ గ్లాసు తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ నిట్టూర్చింది జ్యోతి. అమ్మా నాన్న తన పెళ్లి సంబంధాల వేటలో పడ్డప్పటినుంచి కన్నెపిల్లలందరిలానే సంసార జీవితం గురించి తను కమ్మని కలలు కనలేకపోలేదు. మరో పార్శం గుర్తొచ్చి అదో మోస్తరు భయం అలముకొనేది. తను కోడలుగా అడుగుపెట్టే అత్తిళ్ళు ఎలాంటిదో, అత్తగారి స్వభావం ఎలా ఉంటుందో, అత్తలు రాచిరంపాన పెట్టిన కోడళ్లను ఎంతమందిని చూడలేదు తను. చెప్పాలంటే తన స్నేహితురాళ్లు ఎందరో ఉన్నారు, అత్తల ఆరళ్లు చెప్పుకొని వాపోయే బంధువులు ఉన్నారు. ఇవన్నీ వింటుంటే తనకెంతో బాధనిపించేది. ఒక్కోసారి వివాహబంధంలో చిక్కకూడదనిపించేది. ఈ సంబంధం వదులుకోవడానికి కారణం మాకేమీ కనిపించడం లేదు. అబ్బాయిది మంచి ఉద్యోగం, స్థితిపరులు, రాజేష్ను వంటే చాలా ఇష్టపడుతున్నాడు. కామేశ్వరమ్మైతే కోడలుగా తనింటికి నువ్వే రావాలంటున్నారు. తండ్రి మాటకు అడ్డు తగులుతూ, అది కాదు నాన్నా, నేననుకునేది అత్త అనబోయి టక్కున ఆగిపోయింది. తల్లి నీలవేణి కల్పించుకుని, నీ సంగతి నాకు తెలిసే, అత్తలేని అత్తారింటికి వెళ్లాలనుకుంటున్నావు కదా నువ్వు, ఇలాంటి వెర్రిమొర్రి వేషాలే కట్టిపెట్టు. నీ కాబోయే అత్తగారి మనస్సు నువ్వు చదివావా? అత్తలందరూ ఒకేలా ఉండరు తల్లి. అర్థం పర్థం లేని ఇలాంటి ఊహలతోనే కలిసొచ్చిన సంబంధాలన్నీ కాలదన్నుకుంటున్నావు. నీకు ఈ సంబంధమే ఖాయం చేస్తాం. లక్షణంగా పెళ్లి చేసుకుని సుఖపడు. నేనొక్క మాట చెప్తాను, ఆడపిల్లలకు ఇద్దరు తల్లులమ్మా. అత్తగారిలో కూడా అమ్మను చూడగలగాలి. కోడల్ని కూడా కూతురులా చూసుకునే అత్తగారులు ఎంతమంది లేరు? తన తల్లి నీలవేణి నచ్చజెప్పడంతో మరేమీ మాట్లాడలేకపోయింది జ్యోతి. తనే మూర్ఖంగా ఆలోచించేది, కాని అమ్మ మాటే అక్షర సత్యమైంది. అత్తింట తన భర్త అనురాగంతో, అత్త తన పట్ల చూపించే వాత్సల్యంతో రోజులు క్షణాల్లో దొర్లిపోతున్నాయి. పుట్టింటి ధ్యాసే ఉండేది కాదు, వెళ్లినా ఓ రెండు మూడు రోజుల్లో వచ్చేసేది. అమ్మా నాన్నలతో, తన స్నేహితురాళ్లతో అత్తగారు తనను ఎంత అపురూపంగా చూసుకుంటున్నది చెబుతుంటే తన తల్లి ఎంతో పొంగిపోయేది. అత్తింట్లో ఇది ఎలా ఇముడుతుందిరా దీముడా అనుకున్న నీలవేణి బెంగ పటాపంచలైపోయింది. తనంత అదృష్టవంతురాలే ఉండదని తను మురిసిపోతుంటే ఇంక అమ్మ ఆనందానికి అంతెక్కడా? తన కాపురాన్ని చూసి తెగ ముచ్చటపడిపోతుంది. అత్తగారి ఆదరణలో 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. హాయినిచ్చే చిరుగాలి ఆశాతరువులను కూకటివేళ్లతో కూల్చి సుడిగాలిలా మారిపోతుంది. విధి వక్రించింది. అత్తగారి ఒకే ఒక్క కోర్కెని తీర్చలేని అసమర్థురాలా తను? ఇంతమంచి జీవితాన్నిచ్చిన ఆ దేవుడు తనకి అమ్మతనాన్ని అనుగ్రహించకపోవడం ఎంత దౌర్భాగ్యం. తన కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నది గమనించకుండానే టిఫిన్ తయారు చేస్తుంది. ఏం డియర్, టిఫిన్ రెడీ చేసేసావా? ఆకలి దంచేస్తుందోయ్. హుషారుగా వంటింట్లోకొచ్చిన రాజేష్ హతాశుడయ్యాడు. ఇదేంటి జ్యోతి?

మరీ ఇంత బేలతనమా? భార్య కళ్ళు తుడిచి, మా అమ్మ మనసు అమృత కలసం, తను బాధలో ఎలా ప్రవర్తించినా ఏమన్నా ఆవిడే సర్దుకుపోతుంది, ఆ నమ్మకం నాకుంది, నువ్వూరికే మనసు పాడుచేసుకోకు అంటూ బోదార్చాడు. కోడలే ఇంటి పనంతా చేసుకుంటున్నా చేయి కలపాలనిపించలేదు కామేశ్వరమ్మకి. అన్యమనస్కంగా టీవీ ముందే కూర్చుంది, కాని తన ఒడిలో తలవాల్చి తన భర్త పరమేశం అన్న మాటలే మనసును పిండేస్తున్నాయి. మన రాజేష్ ఓ ఇంటివాడు కాకుండానే వెళ్ళిపోతున్నాను కామేశ్వరి, వాడి బాగోగులు నువ్వే చూసుకోవాలి, ఇంక బాధ్యతంతా నీదే. చక్కని చుక్కలాంటి కోడలో తన ఇంట అడుగుపెట్టాలి, వంశోద్ధారకులని కనివ్వాలి, పిల్లా పాపలతో మన ఇల్లు కళకళ్లాడాలి. మా నాన్నకి నేనొక్కడ్నే, మనకి రాజేష్ గాడొక్కడే, మన వంశాన్ని నిలబెట్టేది వీడే. అలా జరిగితేనే నా ఆత్మకు శాంతి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వంశం నిర్వంశం కాకూడదు, మన వంశవృక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ కలకాలం వర్ధిల్లాలి అంటూ కన్నుమూశాడు. ఆనాటి నుంచి తనలోనూ ఆ కోరిక బలీయంగా నాటుకుపోయింది. రెండేళ్లు గడిచేసరికి కోడలి కడుపు పండాలని ఎన్నో దేవుళ్లకి మొక్కుకుంది. కోడలి చేత ఎన్నో వ్రతాలు పూజలు చేయించింది. సంతానం కోసం ఎన్నో గుడులలో ఊయలలు కట్టించింది. తల్లితీరుకు రాజేష్ నవ్వుకునేవాడు, ఏమిటమ్మా ఈ పిచ్చి, నువ్విప్పుడే నానమ్మ వైపోవాలా? అవునురా, మీరెంత తొందరగా మనవణ్ణి కనిచ్చేస్తే వాడిలో మీ నాన్నం చూసుకుని మురిసిపోతాను. వంశోద్ధారకుడు ఇంట తిరుగాడుతుంటే పైనున్నా మీ నాన్న ఎంతో సంతోషపడతారు కదరా, అదే నా ఆశ. కాలం గడుస్తున్నా కొద్దీ అసలు నా కోడలు తల్లి కాగలుగుతుందా అన్న భయం ఆమెలో అంకురించింది. పెళ్ళై 5 ఏళ్లు గడిచిపోయాయి కదా, మీరిద్దరూ వైద్యుణ్ణి సంప్రదిస్తేనే మంచిదనుకుంటున్నాను. అత్తగారికి దోశలు వేస్తున్న జ్యోతి ఉలిక్కిపడింది. నిజమే, అత్తగారి ఆలోచన కూడా సరైనదేమో అనిపించింది ఆ అమ్మాయికి. ఊరుకోమ్మా, ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని, మాకేమంత వయసైపోయిందని, ఊరికే నువ్వు పిల్లలంటూ కంగారు పడిపోయి మమ్మల్ని ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెట్టించుకో. రాజేష్ తేలిగ్గా కొట్టిపారేశాడు తల్లి మాటల్ని. కొడుకు అలా అనేసరికి కామేశ్వరమ్మకి ఒళ్ళు మండిపోయింది. అంతే, అప్పట్నుండి ఆవిడ కొడుకుతో కోడలతో ముభావంగా ఉంటుంది. కోడలు వచ్చిన దగ్గర్నుండి ఆ పిల్ల ఇంట తిరుగాడుతుంటే లక్ష్మీదేవిలా అనిపించిన తనకి ఇప్పుడు కళ్ళెదుట పడితేనే కంపరంగా ఉంది. కామేశ్వరమ్మ నిట్టూర్చింది. హాయ్ భువనా, వాట్ ఎ సర్ప్రైజ్! ఇలా కబురూ కాకరకాయ లేకుండా ఇండియాకి ఎప్పుడు ఊడిపడ్డావు? ఒక్క ఫోనైనా చేశావు కాదు? ప్రాణస్నేహితురాల్ని కౌగిలించుకుంటూ అంది కామేశ్వరమ్మ. నన్నంటావు కాని నువ్వు మాత్రం ఫోన్ చేసి ఎన్ని నెలలైందే కావుడు! నా సంగతేం చెప్పమంటావే, నీకేమైందే? నిక్షేపంలా కొడుక్కి పెళ్లి చేశావు, మణిదీపంలాంటి కోడల్ని తెచ్చుకున్నావు, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కోడలు ముచ్చట్లు ఏకరువు పెడతావు. నా మనసు మదనం నీకు కాక ఎవరికి చెప్పుకోగలను? విషయమంతా వివరించింది. నువ్వే వాళ్ళిద్దర్నీ ఒప్పించి టెస్టులు చేయించి పుణ్యం కట్టుకో. నువ్వు పేరు మోసిన గైనకాలజిస్టువు కదా, గద్గాదికంగా అన్నాది. నువ్వు నిశ్చింతగా ఉండు, రాజేష్ నా మాట తప్పక వింటాడు. ఎందువల్ల సంతానం కలగడం లేదు అన్న విషయం మనకు ఇట్టే తెలిసిపోతుంది. ఏం చెయ్యాలన్నది అప్పుడు ఆలోచించుకోవచ్చు. సరేలే, కాని ఇంతసేపు నా గొడవతో నిన్ను విసిగించేశాను, నీ సంగతులు చెప్పవే భువనా. ఇంతకీ ఇండియాలో ఎన్నాళ్లుంటారే? ఎప్పటికీ ఇక్కడ ఉండిపోవడానికే వచ్చేశాం తెలుసా? కామేశ్వరమ్మ ఆశ్చర్యంతో, అదేంటే? మా అన్నయ్య ఒప్పుకున్నారా? మీ అన్నయ్య ప్రోద్బలంతోనే నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నిజం కాముడు, నాకు పిల్లలకు కూడా మేమిద్దరం తిరిగి ఇండియాలో స్థిరపడ్డం అస్సలు ఇష్టం లేదు. మా అమ్మా నాన్న తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ రోజుల్లో మనం వాళ్ల దగ్గర ఉంటే వాళ్లకి తృప్తిగా ఉంటుంది. ఇక నేను వాళ్లను విడిచి దూరంగా ఉండలేను. పేరు ప్రతిష్టల కోసం, ధనార్జన కోసం నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. మారు మాట్లాడకుండా నీ భర్త వెంట పతివ్రతలా వచ్చేశావన్నమాట. 25 ఏళ్లుగా ఉంటున్నారు, 4 చేతులా సంపాదిస్తున్నారు. అమెరికా పౌరుల అభిమానం కూడా మీకు అండగా ఉంది. మీ ఆయనకేం పిచ్చిపట్టిందా? మీరక్కడున్నా వాళ్లవసరాలకు మించి డబ్బు పంపిస్తున్నారు, వాళ్ల సుఖానికేం లోటు లేకుండా చూసుకుంటున్నారు. పోనీ మీ ఆయనేం కన్నకొడుక, దత్తపుత్రుడేగా. భువన కామేశ్వరమ్మ అలా అనేసరికి చలించిపోయింది. అదేంటే కాముడు అంతమాట అనేశావు,
కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎంతో గొప్పది. పేగుబంధం కన్నా ప్రేమ విలువైనది. నువ్వు ఇంత సంకుచితంగా ఆలోచిస్తావని ఊహించలేదు. నీలో నరనరాల ఈ మోస్తరుభావాలు ఎలా జీర్ణించుకుపోయాయే. మా వారికి తన తల్లిదండ్రులే పంచప్రాణాలు. మనిషి అమెరికాలో ఉన్నా ఆయన మనసు తన తల్లిదండ్రుల చుట్టే తిరుగుతుంది. అందుకేనే నేను ఆయన మాటను శిరసా వహించాను. సరే తల్లి, నీతో వాదించడం నా వల్ల కాదు. సారీనే కాముడు, నీకిలా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగానే ఉంది. లోపం మన జ్యోతిలోనే ఉంది. తనెప్పటికీ తల్లి కాలేదు. కూర్చున్న కుర్చీతో సహా భూమిలో కూరుకుపోతున్నట్లు అనిపించింది. ఈ దరిద్రగొట్టు గొడ్రాలన్నా మాట నా ఇంటికి దాపరించింది. నేననుకుంటూనే ఉన్నాను మా వాడు బంగారమే. ఈ ఒక్క విషయంలో సర్దుకుపోయావంటే నీ కోడలు బంగారమే. ఇలా గోరంతలు కొండంతలు చేయకే. చెప్పొచ్చావులే, వంశోద్ధారకుణ్ణి కనివ్వలేని దాన్ని కోడలుగా ఎలా అనుకోమంటావ్ అని పళ్ళు పటపటా కొరికింది. ముందు నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో. ఆ అమ్మాయి తప్పేమీ లేదుగా. నిగ్రహించుకొని జ్యోతితో ఎప్పట్లానే ఉండు. కోడలిపై కామేశ్వరమ్మకున్న అభిమానం పూర్తిగా ఆవిరైపోయింది. విషయం నీకు తెలిసిందిగా, మా వంశాన్ని నిలబెట్టలేని నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. అబ్బాయి క్యాంప్ నుండి వచ్చేసరికి నువ్వెక్కడ ఉండడానికి వీల్లేదు. పుట్టింటికే వెడతావో ఒంటరిగా బ్రతుకుతావో నీ దారి నువ్వు చూసుకో. మీకు మనవణ్ణి కనివ్వలేకపోతున్నందుకు నేను ఎంతగానో కుమిలిపోతున్నానత్తయ్యా. బోరును ఏడ్చేసింది. కట్టుకున్న భర్తతో కన్నతల్లికన్నా మిన్నగా చూసుకుంటున్న మీతో గాఢంగా పెనవేసుకుపోయిన బంధాన్ని తెంచుకొని శాశ్వతంగా వెళ్ళిపోమ్మని శాసిస్తున్నారా అత్తయ్యా? నీ తీపి కబుర్లతో నన్ను మభ్యపెట్టాలని చూడకు. కామేశ్వరమ్మ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. దీని మూర్ఖత్వంతో జ్యోతిని ఎంత హింసిస్తుందో ఏమిటో. సమయానికి రాజేష్ కూడా ఊర్లో లేడు. భువన అనుకుంటుండగానే ఫోన్ వచ్చింది. ఫోన్ రాజేష్ నుంచే. కంపిస్తున్న కంఠంతో హలో అంది. ఆంటీ, జ్యోతి ఎలా ఉంది? అమ్మ పట్టరాని కోపంతో ఉంది. అమ్మలో చాలా మార్పు వచ్చేసింది. అసలే జ్యోతి సున్నిత మనస్కురాలు. అమ్మ ధాటికి తట్టుకోగలదా? ఏమైపోతుందో. ఒకవేళ తనేమైనా చేసుకుంటే. నా సర్వస్వమైన జ్యోతి లేకపోతే నేను బ్రతకలేను. నాకు ప్రపంచమే శూన్యమైపోతుంది. అలా బెంబెలు పడతామే, ఈ భువన ఆంటీ అలా జరగనిస్తుందా? నువ్వు ముందు స్థిమితపడు, ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది. కాని ఆమె మనసు కూడా కీడు శంకించడంతో కారు స్నేహితురాలింటికి ఫోనిచ్చింది. నువ్వింటున్నది నిజమేనే. మా వాడికి మన రాజేష్కేనే సావిత్రమ్మ. ఇంక దాంతో తెగతెంపలు చేసేసుకున్నట్లే. మంచి సంబంధం చూసై. దీన్ని తరిమేసి కొత్త కోడల్ని ఇంటికి తెచ్చేసుకుంటాను. ఏడాది తిరక్కుండానే వంశోద్ధారకుణ్ణి కంటుంది. ఆమె కంఠం ఫోన్లో కంగుమంటుంది. వెనక నుండి వీపుపై ఒక్క దెబ్బ పడడంతో అదిరిపడింది. మాట్లాడుతున్న ఫోన్ కాస్త జారిపడిపోయింది. ఒసై, నీకెంత పొగరే, అత్తనే కొడతావా? వెనక్కి తిరిగిన కామేశ్వరమ్మ హతాశురాలైంది. పొగరెక్కింది నీకా ఆ పిల్లక? పాపం తలుపులేయటం కూడా మర్చిపోయి ఫోన్ పెట్టుకుని ఎవరితోనో నీ ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావు. నీ మాటలన్నీ విన్నాను. వింటే నాకేం భయమా? ఎవరేమన్నా నా మాటకు తిరుగులేదు అంతే. వంశాభివృద్ధి కోసం నువ్వు మరో పెళ్లి చేసుకోక తప్పదు అని పట్టుబడితే కుక్కిన పేనులా వాడే తలంచి మరో పిల్ల మెడలో మూడు ముళ్ళు వేయడా? చాలా బాగుందే. వివాహ బంధానికి నువ్విచ్చిన విలువ ఇంతేనా? నూరేళ్లు కలిసి బతకాల్సిన దంపతులను విడదీస్తావన్నమాట. నీ కొడుకు మీద ఎన్ని దురాశలు పెట్టుకున్నావు. వాళ్ల అనురాగం అన్యోన్యత తెలిసి కూడా ఎంతకి తెగించావు. అతని ప్రాణానికి ప్రాణమైన జ్యోతి దూరమైనప్పుడు రాజేష్ ప్రాణాలతో ఉంటాడని ఎలా ఊహిస్తున్నావు కాముడు? ఆ పిల్ల కాదు ఒంటరయ్యేది, నువ్వు. నువ్వే ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. జ్యోతిని కాని రాజేష్కి కాకుండా చేశావా, నీ కొడుకు నీకు దక్కడు. అప్పుడు అఘోరిస్తావు. భువన అలా అంటుంటే తల తిరిగిపోయింది కామేశ్వరమ్మకి. పాతికేళ్లు కాపురం చేశావు, బిడ్డని కన్నావు. మీరెలా కలిసిమెలిసి బ్రతకారో వాళ్లక్కూడా అలా అన్యోన్యంగా మనసులు పెనవేసుకుని ఒకరికొకరు తోడునీడుగా జీవితం సాగిపోవాలని ఉండదా? నీ మూఢనమ్మకంతో ఎంతకి దిగజారిపోయావు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న మాట నిజం చేసేటట్టున్నావు. కామేశ్వరమ్మ గుండెల్లో పొంగిన దుఃఖం ఆమె కళ్లల్లోకి ప్రవహిస్తుంది. నేను తలపెట్టిన ఈ ఘోరం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో
ఒక్క కొరడా జుళిపింపుతో తెలియజెప్పావు కదే.

0: ఇప్పుడు నా మనసు పూర్తిగా ప్రక్షాళనమైపోయింది. స్నేహితురాలి చేతులు కళ్ళకద్దుకుంది. నువ్వలా ఏడుస్తే నేను చూడలేను కాముడు, చప్పున కామేశ్వరమ్మ కళ్ళు తుడిచేసింది. నీది స్వచ్ఛమైన మనసు కనుక నీ తప్పిదాన్ని నువ్వు తెలుసుకోగలిగావు. ఇంతకన్నా నాకు కావలసిందేముందే? నిజంభువున నువ్వు నా కళ్ళు తెరిపించి ఉండకపోతే నా చేతులారా నా కొడుకు జీవితం నాశనం చేసేదాన్ని, నా బ్రతుకు బండల్ చేసుకునేదాన్ని. గతం గతహ వదిలేయవే, నీకు తెలియదు కానీ రాజేష్ నాతో ముందే చెప్పాడు. జ్యోతి రిపోర్ట్ చూడగానే నాకు ఇంకే పద్ధతుల్లోనూ తండ్రిని కావడం ఇష్టం లేదాంటీ. మా అమ్మ ఏం చెప్పినా నేను లెక్క చేసేది లేదు. ఓ చక్కని బాబుని చూడండి, వాణ్ణి దత్తత తీసుకుంటాం. స్నేహితురాలు చెబుతుంటే తన కొడుకు మంచి మనసును తనే అర్థం చేసుకోలేకపోయింది అనుకుంటూ, ఆ పుణ్యకార్యం కూడా నీ చేతుల మీదుగానే జరగాలే అంది కామేశ్వరమ్మ నవ్వుతూ. సరైన మాటన్నావే, ఒక బిడ్డను దత్తుడిగా చేసుకోవడమంటే అది నిజంగా సత్కార్యమే కదా. మనం ఒకరికి జీవితమిచ్చిన వాళ్లమవుతాం, స్నేహితురాలు భుజం తట్టి అంది. మూడో కాన్పులో కవలల్ని కన్నా ఓ అమ్మాయి నన్నెంతగానో ప్రాధాయపడుతుందే. ఇద్దరు ఆడపిల్లలతో సరిపెట్టేద్దామంటే వంశోద్ధారకుడు పుట్టి తీరాలని మొండికేసింది మా అత్తగారు. ఆవిడ కోరికైతే తీరింది గాని నలుగురిని పెంచే స్తోమత మాకు లేదు డాక్టరమ్మ. మంచి మనసున్నా ఎవరైనా పెంచుకుంటామంటే ఒక బాబునిచ్చేద్దామంటున్నారు మా ఆయన. అబ్బాయిలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారే, ఇక మరేం చెప్పకభువనా? ఓ బంగారు బాబుకి నేనిప్పుడే నాన్నమ్మని అయిపోయాననుకోవే సంబరంగా అంది. దత్తత స్వీకారం ఆ ఇంట వైభవంగా జరుగుతుంది. మీ రుణం ఎలా తీర్చుకోగలమా ఆంటీ? మా అమ్మ మనసులో మార్పు తెచ్చి మా కాపురం నిలబెట్టారు. మా ఇద్దరినీ అమ్మా నాన్నలను చేసి మాకు కొత్త జీవితాన్నిచ్చారు అంటూ భువన పాదాలకు నమస్కరించారు. ఆప్యాయంగా ఆ దంపతులను దగ్గరకు తీసుకుని, ఇంతకీ బాబుకు ఏం పేరు పెడుతున్నారు? చిన్నపిల్లలు వాళ్లేం చెప్తారులే. నేనే చెప్తాను, ఈ చిట్టి తండ్రి పేరు భువనమోహన్ అంది కామేశ్వరమ్మ ఆనందంతో తల మునకలవుతూ.
1: మీరింతవరకు భువనమోహనం కథానిక విన్నారు. రచన సత్యవాడ సోదరిమణులు. పఠనం శ్రీమతి డి శ్రీదేవి. చిత్రగీతాలు వింటారు. స్వయంవరం చిత్రానికి చిత్రపాడిన పాట వింటున్నారు.

0: को शुभकामनाएं दी हैं। सोशल मीडिया पोस्ट में उपराष्ट्रपति ने कामना की कि मां दुर्गा का आशीर्वाद सभी को शक्ति, साहस और सद्बुद्धि प्रदान करे। प्रधानमंत्री ने आशा व्यक्त की कि देवी मां का आशीर्वाद देशवासियों में धैर्य और आत्मविश्वास की भावना को प्रेरित करेगा। भारत आज इंदौर में वेस्टइंडीज के साथ तीसरा 2020 अंतर्राष्ट्रीय क्रिकेट मैच खेलेगा। ये मुकाबला होलकर स्टेडियम में शाम 7 बजे से खेला जाएगा। 5 मैचों की इस श्रृंखला में दोनों टीम एक एक मैच जीतकर बराबरी पर हैं। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने चेन्नई मेट्रो रेल परियोजना के पूनमल्ली वडापलानी खंड का उद्घाटन किया। प्रधानमंत्री आज चेन्नई में 13,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का शुभारंभ कर रहे हैं। भारत ने रियाद हवाई अड्डे पर हमलों की निंदा की और जानमाल तथा संपत्ति के नुकसान पर चिंता व्यक्त की। सर्वोच्च न्यायालय ने अधिकारियों को शांतिपूर्ण ढंग से इकट्ठा हुए लोगों की अवैध हिरासत रोकने, सामान्य आवाजाही और निर्बाध इंटरनेट सुनिश्चित करने का निर्देश दिया। और भारत तथा वेस्टइंडीज के बीच तीसरा T20 मैच आज इंदौर में खेला जाएगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం సుమారు గరిష్టంగా 34 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతవాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలోను, ఆంధ్రేతర తీర ప్రాంతంలోను చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు నుంచి అనగా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం.

0: శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
1: అలాగే మరికొన్ని శ్లోకాలను 4వ తరగతి చదువుతున్న దీపక్ వినిపిస్తున్నాడు.
2: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ధిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి. ఓం భూర్భువస్వః తస్వరితూర్వరే.

0: రామనామవరాననే.
1: ఇప్పుడు 1వ తరగతి చదువుతున్న చిన్నారులు మోక్షిత, గాయత్రి, చిన్నారి, పొన్నారి గేయం వినిపిస్తున్నారు. వినేద్దాం.

0: శిక్షిత మన ముందుకు వస్తుంది.
1: ముర్కాబోల మున్నే రాజా సుబాహో గయి బాహర్ రాజా కభి దేత సోనామత్ కభి ఆలసి సోనామత్ పడోలికో జావో స్కూల్ ఇస్మే కబీనా కన్నాగూల్.
0: పిల్లలు సమయోచితంగా ఆలోచించి ఆపదల నుండి బయటపడడం ఎలాగో సమయస్ఫూర్తి అనే నాటిక ద్వారా మనకు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు మోక్షవర్ధన్, ధనుశ్రీ, శామ్యూల్, రుత్విక్, దీపక్.
2: మహారాజా ఏమి ఆలోచిస్తున్నారు?
3: ఏమీ లేదు మహారాణి, మన ఆస్థాన మంత్రిగా బీర్బల్ని నియమించాలని అనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరం ఉందా?
2: ఇందులో ఆలోచించడానికి ఏముంది మహారాజా? నా తమ్ముడు హుస్సేన్ ఖాన్ చాలా తెలివైనవాడు, అన్నింట సమర్థుడు. అతనిని మన ఆస్థాన మంత్రిగా నియమించడానికి మీకు అభ్యంతరం ఏమిటి మహారాజా?
3: అభ్యంతరం ఏమీ లేదు మహారాణి,

0: ఇప్పటికే మన ఆస్థానంలో బీర్బల్ ఉన్నాడు కదా. బీర్బల్ చాలా తెలివైన వాడు, చురుకైన వాడు, నిలువెల్లా సమర్థుడు. మన ఆస్థానంలో సమస్యలు తలెత్తినప్పుడు బీర్బల్ సలహా ఇవ్వడంలో బహు నేర్పడి మనకు అంతకన్నా కావలసింది ఏముంది మహారాణి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఆస్థానంలో ఉన్న కవులందరికీ ఒక్కసారిగా కోపం వచ్చింది. బీర్బల్ ఒక్కడేనా తెలివైన వాడు? మేమందరం మూర్ఖులమా అంటూ నా మీదకి దండెత్తి వచ్చారు. అప్పుడు అందరూ నాకు సమానమే అన్నా వినలేదు. అప్పుడే నేను అందరికీ ఒక చిన్న పరీక్ష పెడతాను, దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే న్యాయజిన్యత పదవి ఇస్తానని చెప్పగా వాళ్ళందరూ దానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మన్నాడు అందరినీ దర్బార్లోకి స్వాగతించారు. నా భుజం మీద ఉన్న తుండిగుడ్డను ఎవరైతే నా మొహం మీద నుంచి నా పాదాల వరకు కప్పుతారో వాళ్ళకే న్యాయజిన్యత పదవి ఇస్తానని అందరూ ఒకరి మొహం ఒకటి చూసుకున్నారు. ఇంత చిన్న గుడ్డతో మోకాల వరకు ఎలా వస్తుంది అంటూ ఆగిపోయారు. అప్పుడే బీరబల్ వచ్చాడు. బీరబల్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంతేనా, ఆ తుండిగుడ్డను తీసుకొచ్చి ప్రభువా ఒక్కసారి మీ పాదాలు పైకి లేవనెత్తండి అన్నాడు. ఎత్తగానే చటుక్కున ఆ తుండిగుడ్డను నా పాదాలకి కప్పేశారు. అంతే శభాషను పిచ్చుకున్నాడు. సభలో వాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. తమ తప్పుని తెలుసుకుని బీరబలే తెలివైన వాడు అని ఒప్పుకున్నారు. అందరికీ తెలివితేటలుంటాయి, కానీ తన తెలివితేటలపై ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళే ఎప్పుడు విజయం సాధిస్తారు. కుంటారా మహారాణి బీరబల్ తెలివితేటలు?
1: నిజమే ప్రభు, కానీ మా తమ్ముడు హుస్సేన్ ఖాన్ ఎంతో కాలంగా మనల్ని నమ్ముకొని ఉన్నాడు, ఎంతో సేవ చేస్తున్నారు. మా తమ్ముడు హుస్సేన్ ఖాన్ నేను మంత్రి పదవిని ఇవ్వడంలో సంకోచిస్తున్నారు ఎందుకు మహారాజా?
0: సంకోచం కాదు మహారాణి, తెలివైన బీర్బల్ స్థానంలో మరొకరిని నియమిస్తే సమస్యలు ఏదైనా ఎదురవుతే పరిస్థితులేంటి అని ఆలోచిస్తున్నాను.
1: అటువంటిదేమీ ఉండదు మహారాజా, మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్ ఖాన్ మీరనుకున్నంత తెలివి తక్కువవాడు కాదు. అన్ని పనులను తన చేకదిత్తులతో చక్కదిద్దే సామర్థ్యం కలవాడు. కొంచెం ఆలోచించండి మహారాజా, నా అభ్యర్థనను కాదనకండి.
0: సరే మహారాణి, మీ కోరికను మన్నిస్తున్నాను. భట్టులారా, వాళ్ళిద్దరికి ఒక చిన్న పరీక్ష పెడదాం, తర్వాత మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఎవరక్కడ?
2: చిత్తం మహాప్రభు, చిత్తం.
0: తక్షణమే బీరబల్ని హుసేన్ఖాన్ని ప్రవేశపెట్టండి.
2: చిత్తం మహారాజా, చిత్తం.
0: కొంతసేపటికి
2: మహారాజులకు జయం జయం.
0: బీర్బల్ హుసేన్ ఖాన్, మీరిద్దరూ ఒక పని మీద బర్మా దేశానికి వెళ్ళాలి. ఇదిగోండి ఈ రహస్య సమాచారాన్ని తీసుకుని రాజుగారికి అందజేయండి. తక్షణమే బయలుదేరండి.
2: చిత్తం మహారాజా, తమరి ఆజ్ఞ శిరసా వహిస్తాం.
3: బీర్బల్ హుసేన్ ఖాన్ వెంటనే బయలుదేరి బర్మా దేశానికి చేరుకున్నారు.
2: బర్మా సామ్రాజ్య అధిపతులకు మా యొక్క వందనాలు. మా అక్బర్ మహారాజు గారు ఈ రహస్య సమాచారాన్ని మీకు అందచేయమని ఆజ్ఞాపించారు ప్రభు.
3: ఏమిటి సమాచారం, ఇలా ఇవ్వండి. ఉత్తరాన్ని చూసిన మహారాజు కోపంతో, ఎవరక్కడ?
2: చిత్తం మహాప్రభు, చిత్తం.
3: తక్షణమే వీరిద్దరిని కారాగారంలో బంధించండి.
0: చిత్తం మహాప్రభు, చిత్తం.
4: తానులో తను ఏమిటి, ఉత్తరం తెచ్చిన మనల్ని బంధించడం ఏమిటి? అందులో ఉన్న సమాచారం ఏమై ఉండవచ్చు? అయితే ఏదో ఊహించని ప్రమాదం జరగబోతుందన్నమాట. మిత్రమా హుస్సేన్ మనల్ని బంధించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మనసు కీడుని శంకిస్తుంది. ఏదైనా ఆపద కలిగితే నేను ఏది చెప్తానో నువ్వు కూడా అదే చెప్పు, సరేనా?
5: సరే మిత్రమా, నాకు కూడా చాలా భయంగా ఉంది. ఈ వింత పరిణామం ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది.
4: భయపడకు హుస్సేన్, ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్లు అనిపిస్తుంది. నేను చెప్పింది నువ్వు అనుకరించు చాలు.
5: అలాగే మిత్రమా.
3: ఎవరక్కడ?
2: చిత్తం మహాప్రభు, చిత్తం.
3: తక్షణమే బీర్బల్ని హుస్సేన్ ఖాన్ని ప్రవేశపెట్టండి.
2: చిత్తం మహారాజా, చిత్తం. మహారాజులకు వందనం.
4: ఎందులకు మమ్మల్ని ఇంతకాలం బంధించి ఉంచారు, కారణం తెలుసుకోవచ్చా ప్రభు?
3: ఆ విషయం చెప్పడానికే పిలిపించాం. మీ మహారాజు గారు మీ ఇద్దరిని పున్నమినాడు ఉరితీయమని మీరు తెచ్చిన లేఖలో రాశారు. ఈనాడు పున్నమి రానే వచ్చింది, అందుకే

0: పిలిచాం. మీద్దు ఉయ్యకమ్మం ఎక్కడానికి సిద్ధంగా ఉండండి.
1: ఏమిటి వింత సమాచారం?
2: మహాప్రభు, ఇదే మా రాజుగారి ఆజ్ఞ అయితే మేము శిరస వహిస్తాం. అయితే ముందుగా మా ఇద్దరిలో నన్నే ఉరితీయండి.
0: లేదు లేదు, నన్నే ముందు ఉరితీయండి.
3: లేదు మహారాజా, నన్నే ముందు ఉరితీయండి.
2: లేదు లేదు, నన్నే ఉరితీయండి.
3: నేను వయసులో బీర్బల్ కన్నా పెద్దవాడిని, పైగా మహారాజా వారికి బంధువుని, అందుకే ముందుగా నన్నే ఉరితీయండి.
2: లేదు లేదు, నన్నే ఉరితీయండి. ఇది నా విన్నపం.
0: ఇంకా పండి, ఏమిటి వింత? మీ ఇద్దరిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఉయ్య తీసుకోవడంలో పోటీ పడుతున్నా ఏమిటి? మీకు ఉయ్య శిక్ష అంటే భయం లేదా?
2: భయం ఎందుకు మహారాజా? ఆనందించవలసిన విషయం ఏమిటంటే ఈ పున్నమి నాడు బర్మా దేశంలో ముందుగా ఎవరి ఉరితీస్తే ఆ వ్యక్తి తర్వాత జన్మలో బర్మా దేశానికి రాజు అవుతారని ఆస్థాన జ్యోతిష్యులు చెప్పారు. కనుక దయచేసి ముందుగా నన్నే ఉరితీయండి. వచ్చే జన్మలో నేనే ఈ దేశానికి రాజునవుతాను.
3: మహాప్రభు దయుంచి నన్నే ముందుగా ఉరితీయండి. వచ్చే జన్మలో నేను బర్మా దేశానికి రాజునవుతాను.
0: ఇంకా పండి, మీ అధిక ప్రసంగం. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. నా తర్వాత నా కొడుకే కదా ఈ దేశాన్ని పరిపాలించాలి మనసులో అనుకున్నాడు. ఇంతకీ మీరు చేసిన ద్రోహం ఏమిటి? మీ అపరాధం తెలియకుండా మేము ఉరితీయలేము. మీ ఇద్దరిని మీ రాజ్యానికి పంపుతున్నాం. తక్షణమే వెళ్ళండి.
1: ఆజ్ఞ ప్రభు.
3: అమ్మయ్యా, ప్రాణాలతో బయటపడ్డాం. నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా.
2: నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఈ అపాయం నుండి గొట్టెక్కినందుకు.
3: మిత్రమా బీర్బల్, సమయోచితంగా మాట్లాడి నా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి?
2: ఇందులో ఏముంది మిత్రమా? ఇద్దరం ఎలాగోలాగా బయటపడ్డాం. అంతకన్నా కావాల్సిందేముంది? సంతోషంగా బయలుదేరుదాం. పద
3: పద వెళ్దాం.
4: ఇద్దరూ అక్బర్ సామ్రాజ్యంలో అడుగు పెట్టారు.
3: మహారాజులకు జయం జయం.
5: ఏం సందేశం తెచ్చారో వినవిచ్చండి.
3: మహారాజా, ఈ ఆస్థానంలో మంత్రిగా ఉండే యోగ్యత ఒక్క బీర్బల్కు మాత్రమే ఉంది. ఆ పదవికి ఆయనే సరైన వాడు. ఇంకా నాకు సెలవు ఇప్పించండి.
4: హుస్సేన్ ఖాన్, నిన్ను ఆస్థాన మంత్రిగా చూడాలని ఎంతో సంబరపడ్డాను. ఆ విషయమై మహారాజు వారికి కూడా ఒప్పించాను. చివరికి నువ్వు ఈ విధంగా మాట్లాడడం సరికాదు హుస్సేన్.
3: మహారాణి తమ్ముడు అన్న ప్రేమభావంతో మీరు ఆ విధంగా చెప్పడం సహజమే. కానీ నాకంటా బీర్బల్కే ఆ అర్హత ఉంది. సమర్థుడైన వాడే మంత్రి పదానికి చేపట్టాలి. అప్పుడే రాజ్యం సుఖ సంతోషాలతో వర్ధలుతుంది. బీర్బల్ తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో తనను తాను కాపాడుకోవడమే కాకుండా నన్ను కూడా కాపాడాడు. దయచేసి నా అభ్యర్థన మన్నించండి మహారాణి. ఇక నాకు సెలవు ఇప్పించండి.
5: శభాష్ హుస్సేన్, బీర్బల్ యొక్క తెలివితేటలు, బుద్ధి బలము మాకు తెలుసు. ఇది అందరికీ అర్థమవ్వాలనే ఈ విధంగా చెయ్యవలసి వచ్చింది. ఏమంటారు మహారాణి?
4: సంతోషం మహారాజా, నా తప్పును నేను తెలుసుకున్నాను. బీర్బల్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి దేశభక్తి గేయాన్ని హిందీలో ఆలపిస్తున్నారు. మెర్సీ ఆయుష్.
6: ఓ దేశమరే తెలిసాను పసందుకే.

0: ఆవులు పాలనిస్తున్నాయి, ఇతరుల కోసమే చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మేలు కోరడం కంటే గొప్ప పని లేదు. మన భారతదేశం గర్వించదగ్గ నాయకుడు. భారతదేశాన్ని ఇతర దేశాలకు దీటుగా ముందుకు నడిపించే అభివృద్ధి నాయకుడు అయిన మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి మన చిన్నారి సాత్విక్ తన ముద్దు మాటలతో స్పీచ్ ఇవ్వబోతున్నాడు.
1: టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. హిజ్ నేమ్ ఇస్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ. He is the Prime Minister of India. He became Prime Minister in 2014. He was born in 17 September 1950 in Gujarat. He is a hard-working leader. He loves our country. He encourages children to study and learn new things. We should respect our country and help others. And then one of the important program, Digital India, it was launched in 2015. It helps people to use technology in digital services. Thank you.
0: కార్యక్రమంలో తరువాత అచ్చుల గేయం.
2: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మదరము, ఇటుక గాడ అందము, ఈల పాట విందము, ఉడత తోక అందము, ఊయలుగు చిన్నము, ఎలుక వల్ల నష్టము, ఏనుగు ఇష్టము, ఐస్ క్రీమ్ చల్లన, ఒంట నడక మెల్లన, ఓడ నీళ్లు తేలును, ఔట్ బలే పేలును, అందరం కలిసి అంతపురం చేరుకుందాం.
0: ఇప్పుడు

0: ఇప్పుడు ఒక మంచి చక్కటి కథ విందాం. ఈ కథ చెప్పబోతుంది గాయత్రి.
1: అనగనగా ఒకరోజు ఒక కాకి ఉండేదట. ఆ కాకి ఒక వడ దొరికిందంట. ఆ వడని ఆ కాకి తీసుకొని చెట్టు మీద కూర్చొని తిందామనుకున్నప్పుడు అటుగా వెళ్ళిన జిట్లు మారినక్క ఆ వడని చూసిందంట. ఆ వడని ఎలాగైనా నేనే తినాలి అని అనుకుందంట. అప్పుడు ఆ జిట్లు మారినక్క ఆ కాకి దగ్గరికి వచ్చి, "ఓ కాకి మా అమ్మ, కాకి మా అమ్మ, నా కోసం ఒక మంచి పాట పాడవా" అని అడిగిందంట. అప్పుడు ఆ కాకి ఒక నిమిషం ఆలోచించి ఆ నక్క మోసపు మాటలు గమనించిందంట. కాకి ఆ వడను దాని కాలు కిందన పెట్టుకొని "కావు కావు" అని పాట పాడిందంట. ఆ కాకి తెలివితేటలో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఈ కథ ద్వారా నీటి ఏమిటంటే, మనము ఈ సమాజంలో బతకాలంటే కాకిలాగా తెలివిగా ఉండాలి.
0: వింతల్లో విజ్ఞానం. ఇప్పుడు రిత్విక్ చెప్పబోతున్నాడు. మీ అందరికీ తెలుసా ఆకాశం నీలం రంగులో ఎందుకుంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2: ఆకాశంలో నీలం రంగు కనిపించడానికి కారణం సూర్యకాంతి. సూర్యకాంతిలో అనేక రంగులు ఉంటాయి. భూమి

0: మాకిష్టం, సిరువులు పెంచే కరువుల అంటే మరీ మరీ మాకిష్టం.
1: ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నారు గాయత్రి.
2: అనగనగా ఒక రోజు ఒక చెట్టు మీద ఒక కోతి కూర్చుందంట. నీటిలోని వచ్చి ఒక ముసలి నాతోని ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుందంట. అప్పుడు ఆ కోతి, నేను చేస్తాను గాని కొన్ని పళ్ళు ఒట్టుకెళ్ళు, ఆ మీ ఆవిడకివ్వు వెళ్ళి అని అన్నదంట. అప్పుడు ఆ ముసలి వాళ్ళ ఆవిడకి వెళ్ళి ఇచ్చిందంట. అప్పుడు రోజు ఇస్తుంటే ఆ కోతి వాళ్ళ భార్య ఏమిచ్చి తింటుంటూ, అమ్మో ఈ పళ్ళే ఇంత రుచిగా ఉన్నాయి గదా, ఆ కోతి గుండె ఎంతెంత రుచిగా ఉంటుందో అని, ఏవండి నాకు ఆ కోతి గుండు కావాలి అని అడిగిందంట. అప్పుడు వాళ్ళ భార్య అడిగిన దానికి ఏం చేయాలో తెలియక ఆ ఉసలి నీటిలోకి వెళ్ళి ఆ కోతిని, కోతి కోతి మా ఆవిడి నీకోసం విందు ఏర్పాటు చేసింది, నువ్వు వస్తావా అని అడిగిందంట. అప్పుడు కోతి, నేను నీటిలోనే తేలలేను కదా, నాకు ఈత రాదు కదా, ఎలాగ తీసుకెళ్తావు అని అడిగిందంట. నువ్వు వచ్చిన నా బీప్ కూర్చో తీసుకెళ్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ కోతి కూర్చొని ఆ ముసలి మెల్ల తీసుకెళ్తుంటుంటూ ఉన్నదంట. ఆ ముసలి దారిలో వెళ్తుంటూ, నీ గుండె మా ఆవిడికి కావాలంట, అందుకే నవ్వోజమని అని నిన్ను తీసుకెళ్తున్నా అని అన్నదంట. అప్పుడు కోతి, అయ్యో నువ్వు ముందే చెప్పాలి కదా, నా గుండె చెట్టు మీద మర్చిపోయిన వచ్చాను, ఆ నువ్వు ముందే చెప్పలేదేమి అని అడుగుతుంది అంట. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ గుండె తీసుకొని వస్తాము అని అడిగిందంట. ఇంకేం చేస్తాం, అట్నుంచి తిరిగి ఆ గుండె తెద్దాం అనుకుని చెట్టు దగ్గరికి వచ్చిందంట. అప్పుడు ఆ కోతి అక్కడి నుంచి చెట్టు మీద దూకి, ఏమే ముసలి నన్ను నవ్వబోయమని తీసుకెళ్ళి మీ ఆవిడకి నా గుండె తీసుకెళ్తావా, నీకు ఈరోజు పళ్ళు ఇస్తున్నాం కదా, మీ ఆవిడ ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతుందంట. ఆ కోతి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఆ ముసలి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అప్పుడు వాళ్ళ ఆవిడ గుండేది అని అడిగిందంట. అది చెట్టు మీద పెట్టుకొని నా కోసం అబద్ధాలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది అని తిట్టుకుంటుంటూ ఉన్నదంట.
1: ఇంగ్లీష్ పోయాన్ని పాడుతున్నారు వీక్షిత.
0: ఓవర్.

0: విరామాన్ని సమర్పించిన వారు ఎంపీపీఎస్ పాఠశాల పాతగాజువాక విద్యార్థులు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు.
1: మీరెంతవరకు గాజువాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

sp@gmail.com మెయిల్ చేయవచ్చు. దాంతోపాటుగా 7416172999 అనే నెంబర్లకు మీ స్పందనను తెలియచేయవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వారసుడు నాటకం వింటారు. రచన శ్రీ పురాణ పండ. రంగనాథ్ గారు. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వామనుడు నాటకం. రచన శ్రీ పురాణపండ రంగనాథ్. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. వినండి వామనుడు నాటకం.
1: గురువర్య, నా ఆవేదన అర్థమైందనుకుంటాను.
2: బలి,
1: నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను.
2: నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా.
1: అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా?
2: బలి, మీ తాతగారు ప్రహ్లాదులు వారి మాట.
1: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
2: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
1: అదేమిటాచార్య?
2: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
1: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
2: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
1: అదేమిటాచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పడి పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
3: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపడతనం, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీరు ఆ ప్రవృత్తి పోవటం లేదు.
1: అంటే మేం మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
3: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగ చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
1: నా తండ్రిని మోసంతో నిర్జించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
3: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
1: కపటమా?
3: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుపుసుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాలలూగుతారు. అమృతం పొందటానికి జగన్మోహన్ వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
1: ఇప్పుడు నన్నేం చేయమని మీ ఆజ్ఞ?
3: నా ఎదురుగా తల ఊపి అటు తిరిగి తోకదాడిస్తే ఉపాయం ఏం చెప్పను?
1: మీరు చెప్పినట్లే చేస్తాను గురుదేవా, ఇది నా ప్రమాణం.
3: అయితే విను, మీ రాక్షసి వంశాన్ని ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు.

0: ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి, అంతేనా?
0: అవును బలి. ఆ దేవగురువు బృహస్పతి ఏ ఉపాయాలతో దేవతల్ని అంతవారుగా చేశారో, నేను మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగను లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నిటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు ఈ అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు. దేవగుణారాధనం ఆరంభించు.
2: అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అణగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం. బలి, పాతాళ సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులున్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరుంది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజ్జారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి.
1: ఆచార్య,
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించే ఈ రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాళ రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచేయి.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచేయి.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు.
1: ఆచార్య,
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి, ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్య కక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి. నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం. మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
1: అలాగే ఆచార్య, పాతాళానికి యుగయుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ, సంకల్ప సిద్ధిరస్తు. అంతరిక్షలోకానికి ఉద్యమించు.
3: గురుదేవా, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
0: బలి, యోగశక్తితే సాధించు.
1: అలాగే గురుదేవా, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం.
3: విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరూ చేయని, చేయలేని అద్భుతాలను సాధించాను. నిర్దిష్ట మార్గాలలో, కక్ష్యలలో నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్ష్య

0: స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకులు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణ పడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
1: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా. అందుకే ఈ సంభారాలు చేయించాను.
2: వింధ్య, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
1: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహదక్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి. అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
2: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంతాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
1: అదింకా నా వరకు రాలేదు. పరిచారక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
2: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
1: అదిగో చిరంజీవి బాణుడిటే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
3: మాతాపితరులకు వందన శతాలు, నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
1: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
3: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
2: బాణ. ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
3: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువేమిటి తండ్రి?
2: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
3: అంతటి శక్తి దీనికున్నదా?
2: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
3: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
2: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
3: నలుపు కలిసిన ఎరుపు.
2: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
3: భలేగా ఉన్నదే. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
2: వింధ్య, నువ్వే రంగును కోరుకుంటున్నావు.
1: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
2: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
1: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు, ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
2: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
4: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
2: విప్రచిత్తే,
4: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
2: విచిత్రంగా ఉందే.
4: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
2: మరిక నా వైపు ఎవరు?
4: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కాని రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాల్ని మనం తెలుసుకోవాలి కదా.
2: చెప్పండి మాచ్చా.
4: మనల్ని దేవతలు గుర్తించడం లేదు.

0: కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
0: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోంది మాచ్య.
0: ఏముందురు మహారాజా?
1: ఈ బలి సార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
0: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
0: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి, స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
0: ఆలోచిస్తారు
1: ఎందుకని?
0: పగ.
1: ఎందుక పగ?
0: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
0: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను, ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను, రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రతిభావంతోని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను, సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
0: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిట మాత్య?
0: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
0: అవును. సమవుజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకము నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
1: వెంటనే ప్రవేశపెట్టు.
2: చిత్తం.
3: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
1: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
3: విజయీ భవ.
1: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
3: అంతా కుశలమే బలి, కానీ
0: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
3: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
1: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
3: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్ట వేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
0: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
3: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలి చక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
1: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి.

0: ప్రవర్తించండి, భూత తృప్తి దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
1: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
0: ధన్యుని మహాత్మా. అమాచ్య
2: ప్రభు,
0: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
2: అలాగే ప్రభు.
3: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చి పడినదేమి?
4: కాలవైపరీత్యము మహేంద్ర.
5: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
4: అగ్నిభట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
5: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
3: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మ్లానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
4: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
3: అదేంటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
4: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చూస్తున్నారు.
3: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
4: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
3: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
4: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
3: ఇది అక్రమం, క్రమం కాదాచార్య.
4: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞ విధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
3: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
4: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
3: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
4: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయజాలము.
5: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
4: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణమూర్తి స్మరణయే శరణ్యం.
6: ఓం నమో నారాయణాయ నమః.
0: యజ్ఞయాగాది ధర్మకార్యాలకు, దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
7: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించడమే.
0: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
7: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా?
0: అవును.
7: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
0: మంచిదాచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
8: ఎవరది ఈ జలనిధిలోని అపవిత్ర సంపదను కదిలిస్తున్నది? ఎవరు?
0: సముద్ర, నేను బలిని.
8: దొంగవల ఏంటిది మహాత్మా?
0: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనుచున్నాను. దొంగతనమేమున్నది?
8: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
0: తప్పుకో,

0: మాతో వాగ్యుద్ధానికి దిగకు.
1: ఫలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే. నాపై మీరు ఇట్లా ఆయుధమునెత్తుట పాడి కాదు.
0: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నీతి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయక నన్ను అడ్డగించితేవో దండోపాయము తప్పదు.
1: ఇంద్ర, దేవేంద్ర, పాహిమాం పాహిమాం.
2: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
0: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
2: నీ భాగమా? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినది?
0: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలీదా ఇంద్ర? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
2: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
0: ఇంద్ర, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
2: బలి, ముండి వదను మానుము, వెళ్ళుము. లేదా
0: శక్తి నీకే కాదు, నాకునూ కలదు.
2: నూరు యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రునిశేషం చేసుకుందును.
0: అంతటి మనగాడివా?
2: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
0: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్రప్రయోగం చేస్తావా?
2: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
0: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.

0: నిత్యదాన తపో నిరతుడైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపరీత్యము కాక మరేమిటి?
1: తాతగారు ఎంతటి దుర్దశ ప్రాప్తించినది!
0: అమ్మా వించా, ఈ కష్టాలన్నీ చూచటకి స్వామి నాకు ఈ చిరాయువును ప్రసాదించినట్లున్నాను. సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవిని ప్రయోగించి బ్రతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
2: ప్రభు, ఇంతలోనే స్వర్గంపై దాడికి సన్నాహాల?
3: అవును వింధ్యా, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపూపోర్చపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
4: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
3: తమ ఆశీర్వాదం గురుదేవా.
4: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

ఆ బలి విజృంభణం ముందు దేవసైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చెత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి?

0: వైపరీత్యం.
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్యశక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణహితైషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇదివరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడు వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువును స్తుతిస్తున్నలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం. పదా.

0: పిరికి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం, జైరక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిఢవిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాద భరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్వమును తృంచి మీకు మీ మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాహ్యమును కానీ ఏ అకృత్యమును కానీ పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ.
4: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
3: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
4: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
0: అదేమిటి పితామహ?
4: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
0: నా అధికారోద్ధతి అలాంటిది.
4: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
0: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
4: చాలా తప్పు చేశావు బలి.
0: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు? రాజ్య వ్యవస్థ ఎందుకు?
4: ఏమిటి, ఏమన్నావు?
0: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
4: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
0: పితామహ,
4: ఈ సృష్టి విలాస క్రమాన్ని, వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
5: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజభుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా? చెప్పండి.
4: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
5: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనం కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
0: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
5: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
0: సరే, మీ ఇష్టం.
6: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
2: దేవమాత, అదితి అమ్మ చేతిముద్ద తినాలని వచ్చానమ్మా.
6: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
2: షడ్రుచులకు అందని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
6: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
2: అమ్మా, తల్లి చేతి గోరుముద్దులు పంచభక్షాల కన్నా మిన్న.
6: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
2: నీవు కోరడం నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
6: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
2: సమస్త సన్మంగళాని భవంతు.
6: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
7: వామనుడు కారణజన్ముడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణమూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షాపాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
6: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
8: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
9: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి.
6: వామనా,
9: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
10: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
9: కాదండి.
8: మరి ఏమిటి?
9: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
10: ఎందుకు లేరు? ఉన్నారు.
9: ఎవరు వారు?
8: ఇంకెవరు? బలిచక్రవర్తి.
9: అంతటి దానశీల బలి?
10: అలాంటి దానశీలి లేనేలేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
9: అలాగా, అయితే వెళ్తాను.
0: బలి, ఇది అగ్ని శాంతి హోమగుండం.
3: అగ్నయే నమః.
0: ఇది వరుణ శాంతి హోమం.
3: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
0: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
3: నవధాన్య హోమం చేస్తున్నాను.
0: ఇది అంతరిక్ష శాంతి హోమం.
3: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
0: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
3: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
9: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
3: ఏం కావాలి బ్రహ్మచారి?
9: బలి.
11: ఏమిటా ఏకవచన సంబోధన?
9: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి?
3: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
12: నాయనా బలి.
3: ఆచార్య.
0: ఇది చంద్రుడు జ్యేష్ఠ మూలా నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అంది వచ్చే సమయం.
9: భవతి భిక్షాందేహి.
3: ఏమి ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
9: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
11: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే.
0: బలి అంటే ఎవరో తెలుసునా?
9: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
11: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశం మాది. బలిచక్రవర్తి దానానికి మారు పేరు.
12: బాణా ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
11: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
3: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
4: అలా గడ్డి పెట్టు.
11: ముత్తాత!
3: బాణ, బాలక, నీ నామధేయం?
9: నన్ను వామనుడు అంటారు.
13: వామ అంటే సౌందర్యమని, శుభకరమని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
3: నీకేం కావాలో కోరుకోవయ్యా.
9: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
3: సత్యవాక్ పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతి ప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
9: అడుగుతున్నా బలి.
3: అవశ్యం
9: అడుగుతున్నా. ఏం బాణా?
11: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
9: అడుగుతున్నా. ఏం ఆచార్య?
12: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
3: సందేహించక అడుగు బాల. సప్తద్వీప విలసితమైన వసుంధర కావాలా?
9: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
3: మరి బంగారు రాసులా?
9: సువర్ణ వేదాధ్యాయికి వేరే బంగారం ఎందుకు?
3: పోనీ అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
9: ఏమీ వద్దు.
3: ఏమీ వద్దా?
12: మరేం కావాలట?
11: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
9: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతిపోదు కదా.
11: అధిక ప్రసంగం మాను. అడుగు.
3: అడుగు బాలక.
9: ఏం శుక్రాచార్య, అడగనా?
3: అడుగు.
9: ముగ్గురు మూడు సార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి. అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడి మతి గతి తప్పుతుందని.
11: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
3: చిరంజీవి, మరొకసారి ఆలోచించవయ్యా.
9: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
12: నువ్వేదో కుట్రదారుడిలా ఉన్నావు.
3: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి, ఆలోచించవయ్యా.
9: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
3: బాలయ్య, నీ ఇష్టమయ్యా.
12: మూడు అడుగుల దానవా? ఆశ్చర్యంగా ఉందే.
11: నేలకు మూరెడున్న మరుగుజ్జువాడు కదా. శరీరమే కాదు, బుద్ధి కూడా పెరగలేదు.
12: బాణా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
11: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
12: బలి, నువ్వు దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయావటువు రూపంలో వచ్చాడు.
3: శ్రీ మహావిష్ణువా?
11: మాయావటువా
4: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
9: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
3: వాగ్దాన వీరుని అనుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
12: బలి, వద్దు, నా మాట విను. ఇతడు కపటి.
3: కాని శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
12: బలి, పట్టుదల వద్దు. కొంచెం
8: కొంచెం ఆలోచించు.
3: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోకపాలకుడు, సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా, ఆచార్య జీవితానికి ఏం కావాలి?
0: ఇతడు మాయావామనుడు వేషధారి. మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
3: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండలోదకం.
13: అలాగే ప్రభు.
3: బలి ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను. కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను. దర్ప పడుతుంది, కన్ను పోయింది. వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడిగిన పాదం.
9: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
14: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
3: బాణా, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
14: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
3: శాంబరి మాయల్ని ప్రయోగించండి బాణా.
14: శాంబరి మాయలు ప్రయోగించారు, అయినా ఏమి లాభం లేకపోయింది. ఇదేమిటి ఆచార్య?
3: ఆ విష్ణుమాయ.
4: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాస?
14: ముసలి ముత్తాత
3: ఆవేశపడకు బాణా.
14: ఇంత వైపరీత్యం జరుగుతుంటే నిన్నకుంటారేమిటి? ఆజ్ఞయమండి. మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
4: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?
0: నేను చెప్పినట్లు ఇతడు మాయావటుడు. వామనుడై వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
4: శుక్రాచార్య, తొట్టుపడకండి. మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకానికి అడ్డు తగిలిన మీ కన్ను పొడిచి ఏకాఠుని చేశాడు.
0: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది

0: నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయ సీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోన భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
1: పిచ్చి ఆచార్య, ధనిష్టా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం, అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
0: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
1: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
2: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
3: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
2: అటులనే
3: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
2: శుభం భూయాత్.
4: ఏమి శుభమో, ఈ రాక్షస కొలపు చిరకాలకాంక్ష మరో మన్నంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపట్యము, ఏమి వైష్ణవమాయ.
5: బాణా, ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
2: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైస్విక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కానీ బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
3: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
2: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారగతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు. కనుకనే ఇంతటి కథ నడిచింది.
1: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
2: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
3: నా కళ్ళు తెరిపించావు మహానుభావా.
5: కాలనియంత, నా మాంగళ్యానికి, ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
2: బలిదాన నిరతికి, సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
3: తమ ఆశీస్సులు.
4: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
2: బలి, నువ్వు పాతాళానికి వెళ్ళి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
3: తమాజ్ఞ.
2: అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకుణ్ణై ఉంటాను.
3: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకునడం?
2: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
3: నాదో చిన్న కోరిక మహాశయ.
2: అడుగు.
3: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది, వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
2: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
3: ధన్యుణ్ణి స్వామి.
2: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక

0: మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు, అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
1: ధన్యోస్మి మహానుభావ, తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
2: భక్తవత్సల నారాయణమూర్తి, నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు బరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో రెండు అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను?

0: వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలన్రాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్విఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీబిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మా కార్యక్రమాలపై మీ స్పందనను తెలియచేయాలనుకుంటే ఏఐఆర్ pcvsp@gmail.com మీ మెయిల్ పంపించవలసి ఉంటుంది. దాంతోపాటుగా 7416172999 అనే నెంబర్లకు వాట్సాప్ ద్వారా మీ స్పందనను తెలియచేయగలరు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4 గంటలు దాటి 16 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో మొదటి ప్రసారం సమాప్తం. తిరిగి సాయంత్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై సాయంత్రం 4:58 రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఫెస్టివల్ హాసిల్ ఇంకా గిగ్ ఎకానమీ బూమ్ గురించి తెలుసుకుందాం. ఇదేంటి, ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్గా పేరొందిన మన దేశంలో పండుగల ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు. మనందరికీ తెలుసు, భారతదేశం అంటే వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు, ఉత్సవాల హరివిల్లు. ఏ దేశానికైనా చరిత్ర

గుర్తింపు అయితే మనకు చరిత్రతో పాటు మనతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న మన పండుగలే అస్తిత్వం అనడం అక్షర సత్యం అవుతుంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ ప్రతి కాలానికి ప్రతి ఋతువుకు ఒక ప్రత్యేకమైన పండుగ ఉంటుంది. ఇవి సమాజంలో కొత్త ఆశావాదాన్ని నింపుతాయి. ఏ పండుగైనా దేశ ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకోవడం, ఒకరి ఆనందంలో 10 మంది పాలు పంచుకోవడం మనకే సాధ్యం. అందుకే మనకు ప్రతిరోజు ఒక పండుగే. దృశ్యం చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటున్నారు.

పండుగల సమయంలో సరదాలు, సంతోషాలు, సెలబ్రేషన్స్తో పాటు నేటి ఆధునిక కాలంలో పండుగల సీజన్ కేవలం వీటికే పరిమితం కాకుండా నవభారత యువతకు ఒక పెద్ద ఆర్థిక అవకాశాల వేదికగానూ మారుతోంది. భారతదేశ వార్షిక వ్యాపారంలో దాదాపు 30-40% విక్రయాలు పండుగల సీజన్లలోనే జరుగుతున్నాయి. మట్టి ప్రమిదల నుంచి క్యాటరింగ్, ఈవెంట్ మేనేజింగ్, చేనేత కార్మికులు, పూల వ్యాపారులు, బ్యూటీషియన్లు, ఇలా ఎన్నో వృత్తుల వారికి ఈ సీజన్లో ఉపాధి లభిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి రంగాల్లో గిగ్ ఎకానమీ, ఇంకా ఫెస్టివల్ హసల్ అనే పదాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. మారుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపాధి మార్గాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులే వీటికి కారణం. అసలు గిగ్ ఎకానమీ బూమ్ అంటే ఏమిటి అంటే, ఇది ఒక సాంప్రదాయక 9-5, అంటే మన 9-5 జాబ్స్ అంటాం కదా, వాటికి భిన్నంగా తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ పనుల ఆధారంగా నడిచే ఒక ఆర్థిక వ్యవస్థ. ఇందులో పనిచేసేవారిని గిగ్ వర్కర్స్ అంటారు. దీనికి ఎందుకింత డిమాండ్ అంటే, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్లు పెరిగాయి. అనేక విధాలైన యాప్స్ ద్వారా ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 2029-30 నాటికి 2.35 కోట్లకి చేరనుందిట. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్, బ్యూటీషియన్లు, టెక్నీషియన్లు, డెలివరీ ఏజెంట్లు, ఇంకా ఆన్లైన్ ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్లు, డిజైనర్లు, ఇలా ఎంతో మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో లాభాలేమిటంటే, పనివేళల్లో సౌలభ్యం అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నచ్చినప్పుడు లాగిన్ అయ్యి పని పూర్తి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా తమకు వీలైనప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉపాధి పొందేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కార్తీక్, రంజిత్, శ్రీరామ పాడిన పాట వింటున్నారు. చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమలజీ.

0: గిగ్ ఎకానమీ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫెస్టివల్ హసల్ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. మన దేశంలో దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సీజన్లో గిగ్ వర్కర్లు పొందే అదనపు ఆదాయాన్ని, అందుకోసం చేసే కష్టాన్ని ఫెస్టివల్ హసల్ అంటాం. పండుగల సమయంలో ఈ కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్ వంటి ఇంకా రీటైల్ రంగాల్లో ఆర్డర్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇందుకోసం కంపెనీలు పండుగ సీజన్ వ్యాప్తంగా 30-35% అదనంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటాయి, లేదా ఈ సమయంలో ఎక్కువ గంటలు పనిచేస్తే ఇన్సెంటివ్లు ఇలాంటివి కూడా విరివిగా ఇస్తూ ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ఆలోచన దృక్పథం కూడా మారింది. పండుగ సెలవుల్లో ఖాళీగా ఉండకుండా తమ పాకెట్ మనీ కోసం ఇలా పార్ట్ టైం పనుల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు నచ్చిన టైంలో గంటల లెక్కన ప్రాజెక్ట్ ఆధారంగా పనిచేస్తూ చక్కని ఉపాధిని పొందుతున్నారు. పండుగల సీజన్లో అనేక రంగాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది, కాబట్టి వాళ్లకు నచ్చిన ప్రావీణ్యం ఉన్న రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నవరాత్రి వేళ దాండియా నైట్స్, ఇంకా దీపావళి వేడుకల కోసం మెహందీ డిజైనింగ్, హెయిర్ స్టైలింగ్ ఇలాంటి నైపుణ్యాలున్నవారు తాత్కాలిక స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఫ్రీలాన్సర్లుగా కూడా పనిచేస్తున్నారు. ఫెస్టివల్ హసల్లో వస్తున్న మరికొన్ని ఉపాధి అవకాశాలు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ వాడకం, రీల్స్ మేకింగ్ బాగా తెలిసిన వాళ్లు స్థానిక చిన్న చిన్న స్వీట్ షాపులు, వస్త్ర దుకాణాల ఆఫర్లపై డిజిటల్ పోస్టర్లు, రీల్స్ చేసి పెడుతూ సోషల్ మీడియా మేనేజర్లుగా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే టైలరింగ్, మగ్గం వర్క్ తెలిసిన వాళ్లు పండుగల సీజన్లో వచ్చే విపరీతమైన ఆర్డర్లను, డిమాండ్ను ఆసరాగా చేసుకుని చక్కని ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే నేటి ఆధునిక కాలంలో ఈ పండుగల సీజన్ కేవలం సెలబ్రేషన్స్కే పరిమితం కావడం లేదు. నవభారత యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఒక పెద్ద ఆర్థిక అవకాశాల పండుగగా మారుతోంది. కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గతంలో విద్యార్థులు పండుగ సెలవుల్లో కేవలం విశ్రాంతి తీసుకోవడానికో ఊళ్లకు వెళ్లడానికో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. ఫెస్టివల్ హసల్ అనే ఈ కొత్త సంస్కృతి యువతలో వేగంగా విస్తరిస్తోంది. పండుగ రోజుల్లో వచ్చే విపరీతమైన మార్కెట్ డిమాండ్ను ఆసరాగా చేసుకుని లక్షలాది మంది కాలేజీ విద్యార్థులు, యువత, పార్ట్ టైం ఉద్యోగాలు, గిగ్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్నారు. తమ సొంత పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలనే ఒక అద్భుతమైన తాపత్రయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కార్యక్రమంలో మరొక పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం. ఊసరవెల్లి చిత్ర నుంచి ముఖేష్, సుచిత్ర.

ఫెస్టివల్ సీజన్లో ఈ కామర్స్ సంస్థలు, క్విక్ కామర్స్ యాప్స్, అలాగే పెద్ద పెద్ద రీటైల్ మాల్స్ తమ వ్యాపారాలను రెట్టింపు చేసుకుంటాయి. ఈ తరుణంలో వారికి తాత్కాలిక మానవ వనరుల అంటే టెంపరరీ వర్క్ ఫోర్స్ అవసరం చాలా ఉంటుంది.

పండుగ కానుకలు, ఆర్డర్లను వేగంగా డెలివరీ చేయడానికి విద్యార్థులు తమ ఖాళీ సమయాల్లో సాయంత్రం వేళల్లో డెలివరీ రైడర్లుగా మారుతున్నారు. దీనివల్ల వారు కేవలం కొన్ని రోజుల్లోనే మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు. ఇక నవరాత్రి ఉత్సవాలు, అలాగే గర్బా, దాండియా ఈవెంట్లు, దసరా ఉత్సవాల నిర్వహణలో కాలేజీ విద్యార్థులు ఈవెంట్ కోఆర్డినేటర్లుగా, వాలంటీర్లుగా, యాంకర్లుగా మారి పండుగ సందడిని వ్యాపార నైపుణ్యంగా మలుచుకుంటున్నారు. టెక్స్టైల్ షోరూంలు, జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ మాల్స్లో పండుగ రద్దీని తట్టుకోవడానికి తాత్కాలికంగా విద్యార్థుల్ని కస్టమర్ కేర్ లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా నియమించుకుంటారు. ఈ తాత్కాలిక ఉద్యోగాల వల్ల విద్యార్థులకు కేవలం డబ్బు మాత్రమే దొరకడం లేదు, పుస్తకాల్లో దొరకని ఎన్నో అమూల్యమైన జీవిత నైపుణ్యాలు, అంటే లైఫ్ స్కిల్స్ కూడా లభిస్తున్నాయి. ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒత్తిడితో కూడిన పండుగ రద్దీలో ఎలా పనిచేయాలి, అంటే క్రైసిస్ మేనేజ్మెంట్, అలాగే ఒక బృందంగా ఎలా విజన్ సాధించాలి, అంటే టీమ్ వర్క్, ఇటువంటి అంశాలపై వారికి ప్రాక్టికల్ అవగాహన వస్తోంది. ఇది ఒక రకమైన అనధికారిక వృత్తి విద్యా శిక్షణగా మారి వారి భవిష్యత్తు కెరియర్ను ఎంతో సహాయపడుతోంది. అలాగే కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ క్లయింట్లకు పండుగల కానుకలు ఇవ్వడానికి ముందుగా నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాళ్లను అలాగే ఇళ్లల్లో అలంకరించుకోవడానికి చేత్తో చేసిన వస్తువులకు, అంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్కి కూడా ఆదరణ పెరుగుతోంది. ఇలా సృజనాత్మకత ఉన్న విద్యార్థులు మట్టి ప్రమిదలకు రంగులు వేయడం, అంటే దియా డెకరేషన్ అన్నమాట, అలాగే చేత్తో చేసిన అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ స్వీట్ బాక్సుల్ని ప్యాక్ చేసే తాత్కాలిక కాంట్రాక్టుల్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వీరు తమ కళా నైపుణ్యాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. డెలివరీ బాయ్స్గానే కాకుండా ఈ సంస్థల వేర్ హౌసెస్లో కూడా వస్తువుల్ని వేగంగా ప్యాక్ చేసే ఇన్స్టోర్ ప్యాకర్స్గా కూడా నైట్ షిఫ్ట్లు లేదా పార్ట్ టైం షిఫ్ట్లు చేస్తూ గంటల లెక్కన సంపాదిస్తున్నారు. స్థానికంగా ఉండే షాపులు, వస్త్ర దుకాణాలు, ఫర్నిచర్ స్టోర్స్లో పండుగ ఆఫర్లను డిజిటల్గా ప్రమోట్ చేస్తూ తాము ఉపాధిని పొందుతున్నారు.

విన్నారుగా, భారతదేశంలో పండుగలంటే కేవలం ఒకరోజు సంబరం కాదు. అవి మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వం. అంతేకాదు, అవే నేటి యువతకు లభిస్తున్న అద్భుతమైన ఆర్థిక వేదికగానూ నిలుస్తున్నాయి. చదువుతో పాటు లోకజ్ఞానం, నైపుణ్యంతో పాటు సంపాదన ఉన్నప్పుడే యువత అద్భుతాలు సృష్టించగలదు. స్మార్ట్ ఫోన్లలో కేవలం సమయాన్ని వృధా చేయకుండా వృత్తి విద్యా నైపుణ్యాలను పెంచుకుంటూ గిగ్ ఎకానమీ, ఫెస్టివల్ హసల్ వంటి నూతన ట్రెండ్స్ని వాడుకుంటే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ గిగ్ ఎకానమీ విస్తరణ మరియు వృత్తి విద్యా నైపుణ్యాల అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నైపుణ్యాల శిక్షణ మొదలుకొని డెలివరీ భాగస్వాములకు సామాజిక భద్రత కల్పించడం వరకు అనేక కీలక పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. వీటి ఆసరాగా యువత చక్కని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇది ఈనాటి యువవాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన మధురమైన గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చైతన్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల
1: కోకిల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కూడా కోరిందమ్మ మోజు. వచ్చాక వయస్సు వద్దంటే ఓయస్సు, ఉచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు. ఊ పందుకుంటా.

మీరింతవరకు సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన మధురమైన గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 70%.

నమోదైంది. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఇక్కడ కూడా నమోదు కాలేదు. గరిలో తేమ 74% నమోదైంది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ వర్షం గాని ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు గాని పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి కూడా రాగల 5 రోజుల వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియచేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416171299. మా ఇమెయిల్ ఐడి airpcvsp@gmail.com.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అలాగే వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా ఇప్పుడు వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మా ఎఫ్ఎం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz అలాగే రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీ ద్వారా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 గా వస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలోనూ, ఆ తర్వాత 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలోనూ, అలాగే 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే
2: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
2: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారతదేశంగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
5: అడవితల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. అడవితల్లి బాట రహదారులకు దాదాపు 2 రెట్లు ఖర్చు అవుతుంది. మన గిరిజన సమగ్ర అభివృద్దికి చేరువచేయని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
4: రాష్టంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు జీఓఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల రూపాయల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 5 ఏళ్లలో దేశంలో 100లాది స్పేస్ టెక్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి.

0: దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆజ్ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31 తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్టంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది, BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చన్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖాజనపదే బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దలయోః 23-20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితె భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచనా, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 7,00,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరె తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
7: This is a historic day for Tamil Nadu. Today's program involves projects worth 13,000 crore rupees. We are inaugurating many completed projects and laying foundations for new ones. Some will make daily travel easier. Others will strengthen industry and trade. Together, they will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
6: సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రాం సంస్మరన్ శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000,000 వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథగ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః, ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహణాతి. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస్ పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రేల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 9,00,000 కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణవిశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. సహ దృఢవిశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా, సామర్థ్యం, సంభావనాశ్చ సంతి. అద్య సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రి ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాలసేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి, సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మైపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
8: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు. YouTube Manjecha News on AIR Official Vahini.

0: नवदिनात्मकः नवरात्र महोत्सवः अद्य महता उत्साहेन भक्तिभावेन च प्रारब्धः। अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने मातुः दुर्गायाः शैलपुत्री रूपस्य अर्चना विधीयते। हिमालयतनया शैलपुत्री शक्तिं स्थैर्यं नवारम्भं च द्योतयति। श्रद्धालवः देशस्य प्रसिद्धेषु देवीमन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। अत्रावसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्रमोदी च देशवासिभ्यः नवरात्रपर्वणः शुभकामनाः दत्तवन्तौ। रेलवे चयन परिषदा 26,2000 स्नातकस्तरीय नियुक्तये अधिसूचना प्रकाशिता। रेलमन्त्रालयेन सूचितं यत् 48,500+ स्नातकस्तरीय पदानां कृते इयं चयन प्रक्रिया आयोज्यते। रेलमन्त्रालयस्य विवरणानुसारं अस्यां नियुक्ति प्रक्रियायां 4 प्रमुख संवर्गाः समाविष्टाः, येषु मुख्य वाणिज्यिक सह यात्रापत्र पर्यवेक्षकः, वस्तुयान प्रबन्धकः, कनिष्ठ लेखा सहायक सह टंककः अथ च वरिष्ठ लिपिक सह टंककः इत्यादीनि पदानि अन्तर्भवन्ति। अस्याः प्रक्रियायाः कृते अन्तर्जाल माध्यमेन आवेदन ग्रहणं अक्टूबर मासस्य 8 दिनांके प्रारब्धम्। योग्याः अभ्यर्थिनः च आगामि मासस्य 6 दिनांकं यावत् स्व आवेदन पत्राणि प्रेषयितुं शक्नुवन्ति। गतदिने पूर्वोपायरूपेण निगडिताः सीजेपी समूहस्य नेतारः अभिजीत दीपके, आशुतोष रांका सहैव सौरवदासः इत्येते अद्य नवदिल्ल्यां विशेष कार्यपालक दण्डाधिकारी न्यायालयेन विमोचिताः। दिल्ल्यारक्षिदलेन संसूचितं यत् सर्वविधानां विहित वैधानिक प्रक्रियाणां पालनानन्तरं एते त्रयः जनाः अद्य प्रातःकाले दिल्ली छावनी स्थिते विशेष कार्यपालक दण्डाधिकारिणः समक्षं प्रस्तुताः। आरक्षि प्रशासनेन स्पष्टीकृतं यत् एकवर्षपर्यन्तं शान्ति व्यवस्थां सदाचारं च रक्षितुं एतेभ्यः 50,000 रूप्यकाणां प्रतिभूबन्धप्रपत्रं स्वीकृत्य मुक्तिः प्रदत्ता। नेपालस्य गोरखा जनपदे बूढी गण्डकी नद्याः जलस्तरे आकस्मिकवृद्धेः अनन्तरं तटवर्ती निवासिनः सुरक्षितस्थानेषु गन्तुं परामृष्टाः। जलवृद्धिकारणेन प्रभाविताः 50 जनाः समुद्धारिताः। अद्य प्रातःकाले जलवृद्धिकारणेन अनेकानि गृहाणि जलप्रवाहे गतानि। भारत वेस्टइंडीज दलयोः 20-प्रतिविंशतिः क्रिकेट स्पर्धा मालिकायाः तृतीया क्रीडा अद्य इन्दौर नगरे आयोज्यते। भारतीय समयानुसारेण इयं स्पर्धा रात्रौ 7 आरप्स्यते। इतः पूर्वं दलद्वयं श्रृंखलायां साम्यत्वं संधत्ते। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम्।
2: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీకోసం
4: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం. ఈనాటి సాయం సమీరంలోని అంశాలు: ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన సేవా సంకల్ప్ అభియాన్, ఇంకా ప్రేరణ వ్యక్తిత్వం. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈనాటి ఫిట్నెస్ మంత్రాలో మన ఆరోగ్యానికి విటమిన్ డి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటు విటమిన్లు కూడా అంతే అవసరం. విటమిన్లలోకెల్లా అత్యంత ప్రత్యేకమైనది, విలక్షణమైనది విటమిన్ డి. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది మనకు లభించే ఇతర విటమిన్లా కాకుండా సూర్యరశ్మి సహాయంతో మన శరీరమే స్వయంగా తయారు చేసుకునే ఒకే ఒక్క విటమిన్. నేటి ఆధునిక కాలంలో ఏసీ గదులకే పరిమితం కావడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల అధిక శాతం ప్రజలు ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. మన శరీరానికి విటమిన్ డి చేసే అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే మనం తినే ఆహారం నుంచి కాల్షియం అలాగే ఫాస్ఫరస్లను శరీరం శోషించుకునేలా, అంటే అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. శరీరంలో ఎంత కాల్షియం ఉన్నప్పటికీ విటమిన్ డి లేకపోతే ఎముకలు ఆ కాల్షియంని తీసుకోలేవు. పిల్లల్లో విటమిన్ డి లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అలాగే పెద్దవారిలో ఎముకలు బలహీనపడి చిన్న దెబ్బలకే విరిగిపోయే ఆస్టియోపోరోసిస్, ఇంకా కీళ్ల నొప్పుల సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తికి కూడా డి విటమిన్ ఎంతో అవసరం. కరోనా వంటి సమయాల్లో విటమిన్ డి ప్రాముఖ్యత ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలిసింది. ఇది శరీరంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, ఇంకా న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లపై పోరాడే తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ డి రక్తపోటును కూడా అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా టైప్ 2 మధుమేహం బారిన పడకుండా రక్షిస్తుంది. సూర్యరశ్మి సరిగ్గా తగలని వారిలో నిరాశ, నిస్పృహలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్ డి మెదడులోని సెరటోనిన్ అనే హార్మోన్ విడుదలకు సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల తీవ్రమైన అలసట, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ డి లభించే మార్గాల గురించి కూడా తెలుసుకుందాం. సూర్యరశ్మి దీని ప్రధాన వనరు. ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో గడపడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది. ఇక ఆహార పదార్థాల విషయానికొస్తే కేవలం ఆహారం ద్వారానే విటమిన్ డిని పూర్తిగా పొందడం కష్టం. అయినప్పటికీ ఎగ్ యోక్, అలాగే పుట్టగొడుగులు, పాలు, పెరుగు, చేపల్లో ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఇది కొంతవరకు లభిస్తుంది. తీవ్రమైన లోపం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు విటమిన్ డి ట్యాబ్లెట్లు లేదా సిరప్లు వాడాల్సి ఉంటుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందిలో విటమిన్ డి లోపం ఉన్నప్పటికీ ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ లోపం తీవ్రమయ్యాక శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. రాత్రి వేళల్లో సరిపడా నిద్రపోయినప్పటికీ రోజంతా విపరీతమైన అలసట, ఇంకా నీరసంగా అనిపించడం దీని ప్రధాన లక్షణం. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, ఎముకల్లో నిరంతరం ఏదో ఒక రకమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. కండరాలు పట్టేయడం, అంటే క్రాంప్స్ ఎక్కువగా రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు కండరాల్లో నొప్పి రావడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తూ ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినా లేదా సర్జరీ జరిగినా ఆ గాయాలు మానడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. తీవ్రంగా జుట్టు రాలే సమస్యకు కూడా విటమిన్ డి లోపమే కారణం. అలాగే మానసిక ఆందోళన కూడా ఉండొచ్చు. ఇక నిరాశగా ఉండడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కావడం, చికాకు పడడం వంటి మార్పులు కనిపిస్తాయి. మన శరీరంలో విటమిన్ డి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వైద్యులు ఒక సాధారణ రక్త పరీక్షను సూచిస్తారు. దాని పేరు 25-HD-TEST. రక్త పరీక్ష నివేదికలో విటమిన్ డి స్థాయిల్ని నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఇందులో కొలుస్తారు. విటమిన్ డి స్థాయి 30 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉంటే ఇది ఆరోగ్యకరమైన స్థాయి అన్నమాట. 20 నుంచి 30 మధ్యన ఉంటే కొద్దిగా లోపం ఉన్నట్టు, జాగ్రత్తలు అవసరం అని వైద్యులు చెప్తారు. అలాగే 20 నానోగ్రామ్స్ కంటే తక్కువ ఉంటే గనక తీవ్రమైన లోపంగా గుర్తించాలి. అలాగే 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదకరమే. టెస్ట్ రిజల్ట్స్ బట్టి వైద్యుల సూచన మేరకు చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని నడిపించే ఇంధనంలో విటమిన్ డి చాలా ముఖ్యమైన భాగం కాబట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ కాసేపు ప్రకృతితో, ముఖ్యంగా ఉదయపు ఎండతో సమయం గడపడం చాలా మంచిది.

అది అలవాటు చేసుకోవాలి. సూర్యరశ్మే విటమిన్ డికి ముఖ్య వనరు అని వైద్యులు చెప్తున్నట్టుగా రోజు కాసేపు ఎండలో నడవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

సాయం సమీరంలో ఇప్పుడు వికాసం శీర్షికన సేవా సంకల్ప్ అభియాన్ గురించి శ్రీమతి జి నందిని గారు తెలియజేసే వివరాలు వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. సేవా సంకల్ప్ అభియాన్ అనేది సేవా కార్యక్రమంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు మన అంశం. ఇది ఒక సేవా కార్యక్రమం. సేవా సంకల్ప్ అభియాన్ లక్ష్యం ఏంటంటే వికసిత్ భారత్ మరియు స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయడం. కార్యక్రమాల వివరాల విషయానికి వస్తే విద్య, ఆరోగ్యం, అంగన్వాడీ సేవల బలోపేతం, డిజిటల్ అక్షరాస్యత, యువతకు ఉపాధి అవకాశాలు మరియు స్టార్టప్లపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రజాసేవ అంటే ఏమిటి? సమాజం కోసం మన వంతుగా మనం ఏం చేయగలం? దేశ అభివృద్ధిలో సామాన్య పౌరుడి పాత్ర ఏమిటి? ఈ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. సేవా సంకల్ప్ అభియాన్ అనేది ఒక ప్రత్యేక ప్రభుత్వ నగదు ప్రయోజన పథకం కాదు. ఇది ప్రజాసేవ, సామాజిక సేవ, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలను ముందుకు తీసుకువెళ్లే ఒక ప్రచార కార్యక్రమం. ఈ అభియాన్లో సేవ మరియు సంకల్పం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. సేవ అంటే సమాజానికి మనవంతుగా సహాయం చేయడం. సంకల్పం అంటే దేశం, సమాజం కోసం మనం చేయగలిగిన పని చేయాలని నిర్ణయించుకోవడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజా జీవితంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విధానపరమైన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం ఇదే ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ అభియాన్ ద్వారా రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలను కూడా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత రక్తదానం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రచారంలో ప్రోత్సహిస్తున్నారు. అలాగే మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, స్థానిక సంస్థల వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం చాలా ముఖ్యం. దేశ అభివృద్ధి అనేది ప్రభుత్వ బాధ్యత. అలాగే ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సామాజిక సంస్థలు అందరూ కూడా తమ వంతు కృషి చేసినప్పుడే సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఒక మొక్క నాటితే అది చిన్న పని అనిపించుకోవచ్చు. రక్తదానం చేస్తే అది ఒకరికి సహాయం కావచ్చు. ఒక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముందుకు వస్తే అది చిన్న ప్రయత్నంలా కనిపించవచ్చు. కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు లక్షలాది మంది చేస్తే అదే ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతాయి. అందుకే సేవ చేయాలి, సంకల్పంతో చేయాలి, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనేది సేవా సంకల్ప్ అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సేవా సంకల్ప్ అభియాన్ని ఒక ప్రచార సేవా కార్యక్రమంగా మనమందరం ముందుకు తీసుకువెళదాం.
1: వికాసం శీర్షికన సేవా సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి శ్రీమతి జి నందిని గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం. ఎనిమిది వసంతాలు చిత్రం నుంచి చిత్ర పాడిన పాట.

సాయం సమీరంలో ఇప్పుడు ప్రేరణ. జమ్మూ కాశ్మీర్లోని ఒక మారుమూల గ్రామంలో కిసాన్ కుటుంబంలో శీతల్ దేవి అనే అమ్మాయి జన్మించింది. ఆమె పుట్టుకతోనే ఫోకోమెలియా అనే అరుదైన జన్యులోపం కారణంగా రెండు చేతులు లేకుండా జన్మించారు. రోజువారీ పనులు చేసుకోవడానికే ఎంతో ఇబ్బంది పడే శీతల్ క్రీడల్లో రాణిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 2021లో భారత ఆర్మీ నిర్వహించిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ఆమెను కోచ్లు గుర్తించారు. చేతులు లేకపోయినా ఆమెకున్న చురుకుదనాన్ని చూసి విలువిద్యలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అమెరికాకు చెందిన ప్రసిద్ధ పారా ఆర్చర్ మార్ట్ స్టాట్స్మన్ అనే ఆయన కాళ్లతో బాణాలు వేసే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని శీతల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆమె తన కుడి కాలితో విల్లును పట్టుకుని కుడి భుజం మరియు నోటి సహాయంతో బాణాన్ని వెనక్కి లాగి గురి తప్పకుండా కొట్టడం నేర్చుకున్నారు. కేవలం 2 ఏళ్ల కఠిన శిక్షణలోనే ఆమె అద్భుతాలు సృష్టించారు. చైనాలో జరిగిన 2022 ఆసియా పారాలింపిక్స్ గేమ్స్లో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం సాధించి సంచలనం సృష్టించారు. ప్రపంచ విలువిద్య చరిత్రలోనే కేవలం కాలు భుజం సహాయంతో అంతర్జాతీయ పతకం సాధించిన ఏకైక మహిళా పారా ఆర్చర్గా ఆమె రికార్డును నెలకొల్పారు. పారిస్ పారాలింపిక్స్లో కూడా దేశం తరపున పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గ్రహీత అయిన శీతల్ దేవి శారీరక లోపాలు కేవలం శరీరానికే కానీ సాధించాలనే సంకల్పానికి కాదని నిరూపించిన సజీవ సాక్ష్యం.

సాయం సమీరంలో చివరి అంశం వ్యక్తిత్వం. మన ఆలోచనలు మారితే మన జీవితం మారుతుంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి మొదటి అడుగు. మంచి ఆలోచనలు, సానుకూల దృష్టి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యక్తిత్వం అంటే కేవలం మన రూపం, మన మాట తీరు కాదు. అది మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన విలువలు, అన్నిటి సమ్మేళనం. వ్యక్తిత్వ వికాసం అంటే మనలోని ఉత్తమ గుణాలను వెలికితీయడం, మనల్ని మనమే మెరుగుపరుచుకోవడం. స్వామి వివేకానంద గారి మాటలు ఈ సందర్భంలో మనం తప్పక గుర్తు చేసుకోవాలి. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఈ లోకంలో ఏ పని సాధ్యం కాదు అన్నారాయన. మనపై మనకు విశ్వాసం ఉంటేనే మన వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ప్రతిరోజు కొంచెం సమయం మనపై మనం శ్రద్ధ పెట్టాల్సిందే. మంచి పుస్తకాలు చదవాలి, మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. జీవితం అంటే అభివృద్ధి వైపు సాగే నిరంతర ప్రస్థానం. నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు మరికొంచెం మెరుగ్గా ఉంటేనే అది నిజమైన వ్యక్తిత్వ వికాసం అవుతుంది. అందుకే మనమందరం ఉత్తమ గుణాలను అలవర్చుకుందాం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుందాం.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: మీరింతవరకు సాయం సమీర విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు. వ్యవసాయదారుల కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు, జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారంలో పంటల్లో సూక్ష్మ పోషణ లోపాల సవరణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ సుమలత గారు అందించే వివరాలు వింటారు. 7:45 రాత్రి 8:15 స్వరమాలిక సినిమా పాటలు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫీచర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రవి వాసరయ్య అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో జగదీష్ హుగర్ తబలా వాదనం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సౌందర్య లహరి, ఆంధ్ర శివక్షేత్ర గీతావళి ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కర రామశర్మ, 6:30 పొలం పనుల కార్యక్రమంలో రబీ పంటలకు సిఫార్సు చేస్తున్న రకాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:10 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత శ్రీ కెకె రఘునందన్ గారి ఆప్తులు కథానిక ప్రసారమవుతుంది. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. ఉదయ సమీరాల్లో భాగంగా 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, రచన శ్రీ శ్యామ సునీల్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం వింటారు. 8:59 10:45 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ది మరియు సంక్షేమ పథకాల శీర్షికన ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ

సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ 10 నుంచి ప్రసారమవుతుంది. 10:30 దార్శనిక భారత్ అంశం. జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. అతిథి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ. నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం, మీరు ఏ ప్రాంతం శరణ్ నవరాత్రి ఉత్సవాలను చూడాలి అని అనుకుంటున్నారు? వ్యాఖ్యాత శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో చెంచులక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం, చెంచు భాగవతం వింటారు శ్రీ జి నాగభూషణం బృందం నిర్వహణలో. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వ అంశాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇందులో వర్షాభావ పరిస్థితుల్లో జొన్న సాగు ప్రాముఖ్యత మరియు సూచనలు అంశంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఇషా పర్వీన్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్ అంశంగా డాక్టర్ జె ప్రకాష్ రావు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి మండపాక శ్రీదేవి గారి వీణావాదనం వింటారు శ్రీ మండపాక రవి మృదంగం. ఇవి ఈరోజు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్దికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ది చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు.

0: 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: ఆజ్ కంపోనెంట్ సే టెక్నాలజీ ఆర్ ఫినిష్ ప్రోడక్ట్స్ కా ఆర్ రాజ్యమే కేంద్ర సర్కార్ ప్రోడక్ట్ చైన్ కో మజబూత్ కర్ రహీ ఆర్ ఇన్హీ కోషిషో కా పరిణామ్ హై ఆజ్ హమ్ దునియా కే సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హై 2014 సే అబ్ తక్ హమారే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ 11 టైమ్స్ బడే హై హమారే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ 50 టైమ్స్ బడే హై.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైల్ రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటీ నుంచి యొమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటీ మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డంలోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు

0: దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండి తెలిపింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ముందుగా అనకాపల్లి జిల్లా మునగబాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు తెలుసుకుంటారు.
1: ఈరోజు మనతో పాటు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారు ఉన్నారు. రమణ గారు డ్రమ్ సీడర్ను వాడి వరి సాగు చేశారు, అలాగే మరి హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ని వాడి నువ్వులు మరి సాగు చేస్తున్నారు. ఈ యాంత్రీకరణ అనేది మరి ఏ విధంగా ఆయనకు ఉపయోగపడింది, ఈ విషయాలన్నీ మనం మాట్లాడతాం. రమణ గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: మీరు మీ గ్రామంలో ఏ పంటలు సాగు చేస్తుంటారు?
2: మా గ్రామంలో వరి, చెరుకు, నువ్వులు, రాగులు సాగు చేస్తూ ఉంటారు.
1: ముఖ్యంగా మీరు ఇవే సాగు చేస్తారు, ఇంకేదైనా పంటలు వేస్తారా?
2: మేము ఇవే వేస్తాం అండి.
1: ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు?
2: 6 ఎకరాలు సార్.
1: ఎప్పటి నుంచి మీరు వ్యవసాయంలో ఉన్నారు?
2: 30 సంవత్సరాలు పెట్టుకున్నాం.
1: మీ అనుభవం

0: సమూహంలో మీకు మీ ప్రాంతంలో మరి వర్షాధారంగా అయితే ఏ విధంగా ఉంటుంది, నీటి వస్తువు ఉండి ఉంటే కనుక మీకు ఏ పంటల్లో మంచి లాభాలు వస్తున్నట్టుగా అనిపించింది?
1: మాకైతే ఎక్కువైతే రాగిలో ఈ సంవత్సరం మాకు లాభం ఎక్కువ లాభం అనిపించింది. మాకు ఎద వేయించారండి రాగిలోను, ఎద చల్లితే 20 సెంట్లు వేస్తే దగ్గర 300 కేజీల వరకు మాకు దిగుబడి వచ్చింది.
0: గతంలో ఎక్కువగా ఏ పంటలు సాగు చేసేవాళ్ళు?
1: గతంలో చెరుకు.
0: ఎందుకు మానేశారు?
1: మ్యాన్ పవర్ తగ్గిపోయింది, తర్వాత కిట్టుబాటు రేట్లు లేవు, లేక అంత కంపెనీల వైపు చూస్తున్నారు, పని కూడా పంట కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. అది గురించి మరి అంత ఎక్కువ మన మ్యాన్ పవర్ ఉండాలి కాబట్టి చెరుకు ఎక్కువ మ్యాన్ పవర్ ఉండాలి, మరి లేక మరి ఆ పద్ధతి నుంచి వదులుకోవాల్సి వచ్చింది.
0: ఇప్పుడు ఈ పంట మార్పిడి అనేది మొదలుపెట్టి ఎంతకాలమైంది మీరు ఇప్పుడు ఈ వరి కానీ నువ్వులు కానీ ఈ పంటలు రాగులు కానీ?
1: 5-6 సంవత్సరాల నుంచి చెరుకు మనం తగ్గించేసి పూర్తిగా ఇందులోకి వచ్చేసాం.
0: మరి పంట ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా పండించినటువంటి ఈ చెరుకు పంట అనుభవం, మరి ఈ సాగులో ఏదైనా ఇక్కడ ఇతర పంటలు సాగు చేయడానికి ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా?
1: లేదు సార్, అనిపించలేదు. చెరుకే ఇబ్బంది అనిపించింది, ఇదే సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది.
0: ఇప్పుడు చెరుకులో కంపెనీ వాళ్ళు కొనుక్కున్నప్పుడు బాగా లాభాలు వచ్చాయా, లేకపోతే ఇక్కడ ఈ పంటలు సాగు చేస్తున్నప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తున్నాయా?
1: చెరుకులో ఉన్నప్పుడు చెరుకు గతంలో చెరుకు వల్ల లాభాలు వచ్చాయి, చెరుకు వల్ల లాభాలు వచ్చాయి. చెరుకులతోనే ప్రతి సంవత్సరం చెరుకు పండించి బెల్లం తయారు చేసుకొని మేము ల్యాండ్లో కొనుక్కుండేవాళ్ళం, ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఈ ఏళ్ళ చెరుకు అనుభవతోడికి 2010లో ఉన్న రేటు ఇప్పుడు వరకు లేక ఇప్పుడు అదే కంటిన్యూ అవుతూ ఉంది. మనకి ఎలా వ్యవసాయం చేయడం, 150 రూపాయలు కూలితే సరిపోయేది, 150 రూపాయలు కెసరా తెచ్చేవాళ్ళు. ఇవాళ మగవాడిని నడితే 700, కెసరా 500, ఇలా ఇంత రేట్లు పెరిగిపోయాయి అన్నోళ్ళకి. టాటర్కి 800, 150 రూపాయలతో టాటర్ దున్నేసిపోయేవాడు. మరి ఆ రేటుకి అప్పుడు 3000 వచ్చింది, ఇలా 4000 వస్తే ఎక్కడ సరిపోద్దు సార్? చాలక కొంతమంది అడిగితే బెల్లం విడిగా అమ్ముకోవడం ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అలా లాభాలు వాళ్ళకి వస్తున్నాయి. మార్కెటింగ్ చేసుకుందాం అంటే మనకి కట్టలు ఇంక ఎందుకు అంతవరకు వెళ్ళినా మనం సాగు కట్టుబాటు లేదని చెప్పేసి మేము ఇలా రాగులు వరి ఇంకా నువ్వులు ఇలా చేసుకొని అవి అలా మాకు మన పెట్టుబడి తగ్గ లాభం అనిపిస్తుంది. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేసుకున్నాం.
0: ఇప్పుడు మామూలుగా మ్యాన్ పవర్ లేదు, మనుషులు దొరకట్లేదు అన్నారు కదా, మరి ఈ పంటలు పండించేటప్పుడు మన మనుషులు కూడా తక్కువ ఉంటారు, మరి ఎట్లా ఏం చేస్తారు మీరు?
1: ఇది మనుషులకి ఎక్కువ పెద్ద పని ఉండదు. ఇప్పుడు మేము మిషనరీలు ఉన్నాయి, వీటికి ఆధునిక యాంత్రీకరణ ఉంది, డ్రమ్ సీటర్ ఉంది, హ్యాండ్ పుషింగ్ మీటర్ మిషన్ ఉంది, తర్వాత మనం ఇతనాలు లైన్ స్వయింగ్ వేసేసుకోవచ్చు. ఆ పద్ధతులు ఎంచుకొని లేబర్ ఛార్జ్ తగ్గించుకుంటున్నాం, తగ్గించుకొని ఈ పద్ధతి ఈ ఏర్పాటు చేసుకుని డ్రమ్ సీటర్ వేసాం. అదే ఊడిపోడాలంతే కనీసం 7-8 సెంట్లు ఓడాలంతేని గంటలోనే ఇతనాలు వేసేసుకున్నాను, డ్రమ్ సీటర్తో వేసేసుకుంటే 18,000 రూపాయలకి వచ్చినాయి దాను సాంబా మసూరి, అలా అమ్మేస్తే దాన్ని మనకు ఖర్చు అనేది కోసి నేనే కోసేసుకున్నాను. గడికి మిషన్ వల్ల సరిపోయింది, మన కూలీ ఏమి లేదు, మనం చేసేసుకున్నాం. చేసుకోవడం వల్ల మనకి 18,000 రూపాయలు మనకు దాని గిట్టుబాటు అనిపించింది.
0: ఇప్పుడు వరి మామూలుగా ఊడ్చేటువంటి పద్ధతి కదా ఎక్కువ మంది చేసేది, ఈ కొత్త పద్ధతిలో చేస్తే సరిగ్గా వస్తుందో రాదో, మరి విత్తనం బాగా వస్తుందో రాదో అనే అనుమానం ఏం లేదా మీకు?
1: లేదండి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు యాడ్ పుష్టింగ్ మీటర్ మిషన్ తెసాము, ఇప్పుడు ముందు ఉడి పుట్టిన వాళ్ళు అందరూ బాధపడుతున్నారు నేను చూసి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎండిపోయి బ్యాడ్లు వచ్చేస్తున్నాయి నీరు సార్గా, మనకి ఇది పొదున కాస్తుంది మోన ఇలా ఈ రకంగా ఈ సైజ్ వచ్చింది వేసి దుబ్బు చేసింది బాగానే ఉంది. ఇప్పుడు మనం చూసేంతది మనం ఇలా చేసుకున్నాం కాదు, ఏంటి నీరు తోడితే ఎండిపోతుంది, ఈ ఆడవాళ్ళతో మేము చూస్తే కూలి ఎక్కువైపోయింది, ఇవాళ తోడితే పొద్దున తోడితే సాధారణ నీరు అనుకుంటుంది. ఆ పద్ధతులు వచ్చినాయి, ఎల్నీఓ ప్రభావం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఉడుపుకి. ఇప్పుడు ఈ మిషనరీ వేసుకోవడం వల్ల మనకి ఆ యాతనే లేదు, మనకి 50 సెంట్లు 2 గంటలు వేసేసాం, ఆ లెక్కనే వేసేసుకోవడం మనం సింపుల్గా అయిపోయింది పని. దమ్ము కూలీ లేదు, లేబర్ ఛార్జీ లేదు, నార్మల్ ఖర్చు లేదు, ఏ ఖర్చు లేకుండా నేనే 2 గంటల్లో వేసేసుకున్నాను. 50 సెంట్లు వేసేసుకొని దుక్కు దున్నించేసాను, స్టార్టర్తో సాల్వ్ చేయించాను. ఆ సాల్వ్ లోపల మిషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతే 2 గంటల్లో సింపుల్ అయిపోయింది, ఇతనాల ఖర్చు తగ్గింది, మనకి ఏ ఖర్చు లేదు. 4 రోజులు కోసుకున్నప్పుడు కూడా నేను 4-3 రోజులు కోసేసుకోగలను అన్నట్టు ఆన్సర్ వచ్చింది.
0: ఇప్పుడు మామూలుగా దమ్ము చేసుకొని వరి వేస్తాం కదా, ఇక్కడ దమ్ము సంబంధించి భూమి మామూలుగా ఏమి దమ్ము చేసుకోకుండా సరాసరి వేసేసారా?
1: దుక్కు చేస్తామండి, దుక్కు దున్నించి దుక్కులోనూ సాల్వ్ స్టార్టర్తో వేయించి ఆ సాల్వ్ లోపల ఇలా మిషన్తో నడుచుకుని వెళ్ళిపోయాం.
0: ఇప్పుడు డ్రమ్ సీడర్లు అందరికి ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఎక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి మీరు?
1: డ్రమ్ సీడర్ మనకి SLFC వారు మాకు ఇక్కడ ఇచ్చారు ఉచితంగా, బీసీటీ నుంచి అట్ల నుంచి మనకు ఉచితంగా ఇచ్చారు వేసుకోమని. ఇప్పుడు ఈ మిషనరీలు కొంతా వాళ్ళే సమకూరుస్తున్నారు రైతులకి, రైతుల దగ్గరికి వచ్చి ఇవ్వడం వల్ల మా వాటితో మేము వేసుకుంటున్నాం. కలుపు తీసుకోవడం కూడా మిషనరీలు ఇస్తున్నారు, కోనోవేటర్ వాటితోనే. మరి ఈ మిషన్లతో డ్రమ్ సీడర్ కూడా వాళ్ళు ఇచ్చారు, యాడ్ పుషింగ్ మిషన్ కూడా మన సార్ తెచ్చి ఇచ్చారు. దాంతో మన అలా మా దగ్గర అలాగే 3 ఎకరాల వరకు మన రైతులు పక్కన వాళ్ళు కూడా వేసినారు.
0: అంటే ఇప్పుడు ఈ యాంత్రీకరణ అనేది వ్యవసాయంలో ఇప్పుడు అవసరం అంటారా?
1: యాంత్రీకరణ అవసరం, మ్యాన్ పవర్ లేదు కాబట్టి యాంత్రీకరణ ఉండాలి, మనుషులు చేయాలంటే చేయలేము.
0: ఏ పనుల కోసం యాంత్రీకరణ వస్తే, ఏ మిషన్లు వస్తే ఇంకా

0: సులువైంది పని మీకు.
1: ఇంకా సులువు అయితే కింద స్థాయి నుంచి మిషన్తో స్ప్రేయింగ్ చేసుకోవడం, తర్వాత కటింగ్ చేసుకొని గింజ తీసి మిషన్ అలాంటి వస్తే ఉంటే మనకి ఇంకా కొంచెం పని సింపుల్గా అవుతూ ఉంటుంది.
0: ఇప్పుడు డ్రమ్ సీడర్ వాడేటప్పుడు మీరు ఎట్లా వాడారు, ఏంటి ఆ విధానం చెప్పండి. ఎన్ని గింజలు వేసుకున్నారు, విత్తనం దాంట్లో ఏ విధంగా నడిపారు?
1: డ్రమ్ సీడర్ వేసినప్పుడు 50 సెంట్లకు అయితే 1/2 కేజీల వరకు మనకు పడుతున్నాయి. ఆ మిగిలిన విత్తనాలను కొంచెం ఉంచుకొని ఏదో పక్కనే జల్లితే ఏ ఎక్కడైనా ఫెయిల్ అయినాయి కానీ ఉంటే దాన్ని నాటుకుంటే ఉండండి, అంటే 5-6 కేజీలతో మనకు సింపుల్గా అయిపోతుంది.
0: ఇప్పుడు డ్రమ్ సీడర్కి కావాల్సినటువంటి విత్తనాన్ని ముందు ఏదన్నా మండగట్టి మొలగట్టి ఇస్తారా?
1: నేను ముందు రోజు ఒకరోజు నీటిలో నానబెడతాను, ఒక రాత్రి ఒక పూట ఉంటాయి నీటిలో తీసేసి ఒక రోజు అంతా ఆరబెట్టి గోనె ముసొగ్గేస్తాం. ఈ 3 రోజులకి ఇలా వన వస్తుంది, అప్పుడు అందులో డ్రమ్ సీడర్లో వేస్తాం. ఈ ఒత్తిడికి వెంటనే ఇలా మొక్కలు మొలక వచ్చేస్తున్నాయి. అవి ఎలా చేయడం వల్ల ఇప్పుడు పక్షులు అవి కూడా గింజలు ఏరుకొని తినకుండా ఉంటాయి. మనకు వచ్చిందంటే అది మేము చెయ్యవు, మామూలు గింజలుగా చెల్తే మరి ఏరుకొని తినేస్తాయి పిచ్చుకలు.
0: అట్లా మీరు వేశారు, వేసిన తర్వాత వరి సాగులో ఏదన్నా తేడా ఉందా? అంటే మామూలు పద్ధతిలో వరి సాగు చేసేదానికి ఈ డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేసేదానికి ఏదైనా తేడాలు ఉన్నాయి మీకు?
1: అంటే చిన్న ఉడిపొడిచిన దానికి దీనికి చిన్న కలుపు చిన్న సమస్య కనిపిస్తుంది. ఆ కలుపుకి మరి మందులు వాడవలసి వస్తుంది. కలుపు మందులు వాడితే కలుపు నియంత్రణ చేసుకోవచ్చు. వాటికి లేకపోతే కోనోవీడర్ అడ్లతోనే మనం కొంతవరకు అడ్లతోనే కంట్రోల్ చేసుకోవచ్చు.
0: కోనోవీడర్ వాడతారు మీరు?
1: వాడతాం సార్.
0: మీది ఏ రకమైన భూమి?
1: మాది ఇసుక కాదు, నల్లరేగడి కాదు, మధ్య మీడియం కలర్లో ఉంది మా భూమి అంతా.
0: కోనోవీడర్ ఉపయోగపడుతుంది బాగా మీకు?
1: బాగా ఉపయోగపడుతుంది అండి.
0: అంటే దాంతో ఎన్నిసార్లు తీస్తారు కలుపు మీరు?
1: మనకు వీలున్నప్పుడు ఒకసారి ఒక రౌండ్ తిప్పుతాం, మళ్ళీ కొన్ని 15 రోజులు కొంచెం 2 వేసేస్తే సరే, కొంతవరకు పొలం కమ్మేసింది అనుకోండి సరే పెద్ద కమ్మేసి ఉండదు.
0: ఇంకా ఇతర పంటల్లో ఎక్కడ మీరు ఈ యాంత్రీకరణ వాడతారు?
1: మేము నువ్వులు చల్లినప్పుడు అయితే ఇప్పుడు హ్యాండ్ ప్రెసింగ్ మిషన్తో చేశాను, తర్వాత నువ్వులు అయితే మరి వాటితో చేసాము, రాగులు చల్లేసాం. వరికి ఇంక వరి 3 పంటలే నేను వేస్తున్నాను. అంతే
0: ఈ రాగుల్లోనూ నువ్వుల్లోనూ ఈ హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ అనేది ఎలా ఉపయోగపడింది మీకు?
1: పని సింపుల్గా 50 సెంట్లు అయితే 2 గంటల్లో అయిపోతుందండి, పని సింపుల్గా అవుతుంది. గింజలు కూడా కరెక్ట్గా లైన్ పుడిచినట్టు వచ్చేస్తుంది, అదిని 5, 6, 7 గింజల వరకు పడుతున్నాయి. పడడం వల్ల ఈ డిస్టెన్స్లో నుంచి మీకు గింజలు కంటిన్యూ లైన్గా వచ్చేస్తున్నాయి. పొలం కూడా బాగుంది, మా సార్ వస్తారు ఫోటో తీసి మీకు చూపిస్తారు కావాలనుకుంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు అందరూ ఉడి పురుషులు అందరూ బాధపడుతున్నారు నాది నేను చూసి. మేము మీలా చేసుకున్నాం కాదు, మాకేట్ ఇది ఈరోజు ఆడవాళ్ళు నీరు ఉండకుంటుంది, నీరున్నదంటే ఇవి ఆడవాళ్ళు రాకుంటున్నారు, ఇది ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, నీకు ఏతం లేకుండా సింపుల్గా తిరుగుతున్నా పొలంలో కూడా పండించేసుకుంటున్నావు అని చెప్పేసి అందరూ నీ పద్ధతి పట్టితే బాగుండు అని అందరూ అంటున్నారు అక్కడ.
0: ఇప్పుడు మీరు డ్రమ్ సీడర్ వాడారు, అలాగే హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ వాడారు, అలాగే కోనోవీడర్ వాడుతున్నారు. మరి ఈ రకమైనటువంటి పరికరాలు సొంతగా రైతు కొనుక్కుంటే ఉపయోగమా, లేకపోతే దాని అద్దెకి దొరికితే ఉపయోగమా, లేకపోతే అందరు సహకార సంఘం లాగా ఏర్పడుకొని అందరు ఒకళ్ళకొకళ్ళు తీసుకోవడం ఉపయోగమా?
1: అంటే మనకి రైతులు కొనుక్కోడి సబ్సిడీ మీద అందించేలా ఉంటే రైతులు కొనుక్కుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అవుతుంది. మరి అంత సబ్సిడీ లేకుండా రైతులు కొనుక్కోవాలంటే మిషనరీ ఎంత కొనుక్కోవాలంటే రైతులు ఈ పరిస్థితిలో రైతులు ఎవరు కొనుక్కోలేరు. ముందే వ్యవసాయం కష్టాల్లో ఉంది వ్యవసాయ రంగం.
0: ఎక్కడైనా అద్దెకి దొరికితే
1: అద్దెకే ఈ మిషనరీ పెద్దగా ఎవరో పెట్టలేదు, కాకపోతే మన ఎస్ఎల్ఎఫ్సీ వారు కొంతవరకు అందిస్తున్నారు, కేవీకే వారు మనకి అందిస్తున్నారు, మన బీసీటీ వారు కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహకారంతో ఈ మిషనరీలు సమకూర్చినారు. సమకూర్చడం వల్ల ఆ మిషనరీలు వాడుకుంటున్నాం, వాడుకొని మరి వ్యవసాయానికి మాకు అనుకూలంగా ఉంటుంది.
0: అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పరికరాలను ఉపయోగించుకొని మీరు మరి దాన్ని సాగు చేస్తున్నారు కాబట్టి దాని ఫలితం అనేది తత్మా రైస్ సోదరులు కూడా తెలుస్తుంది కదా. మరి తత్మా రైస్ సోదరులు కూడా మరి ఇవి కావాలంటే అందరికి ఇవ్వగలుగుతారా, లేకపోతే విడిగా అందరు కొనుక్కోవాల్సి ఉంటుందా?
1: వీటితో అందుబాటులో ఉన్నందుకు వాడుకుంటారు, లేని వాళ్ళు మనకి పచ్చా ఏర్పాట్లు చేసుకుంటారు.
0: ఇప్పుడు మనతో పాటు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఇంజనీర్ శాస్త్రవేత్త ఉన్నారు శ్రీకాంత్ గారు. మరి ఈ యాంత్రీకరణ సంబంధించి మీకు ఇంకా ఏదన్నా అనుమానాలుంటే మీరు ఆయన అడిగితే కనుక మీకు ఇప్పటికిప్పుడే సమాధానాలు చెప్తారు. ఏమన్నా ఉన్నాయా
1: అనుమానం? అంటే ఇప్పుడు మాకు స్ప్రేయింగ్లు అవి మిషన్లు అవి కొంచెం మాకు అందుబాటులోకి తీసుకొస్తే ఇంకా స్ప్రే చేసుకుంటే మిషన్లు లేవు అక్కడ. ఈ కోనోవీటర్ ఉన్నది, హ్యాండ్ పుషింగ్ మిషన్ ఉన్నది, డ్రమ్ సీటర్ ఉన్నది, ఇలాంటివి ఉన్నాయి కాదు. ఈ స్ప్రేయర్లు కూడా కొంచెం అందుబాటులోకి వస్తే ఇంకా రైతులందరం అవి వాడుకొని స్ప్రేయింగ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది.
0: శ్రీకాంత్ గారు, ప్రధానంగా రైతు అడుగుతున్నట్టుగా ఈ స్ప్రేయర్లు మనం రైతు సోదరులకు అందుబాటులో తేవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే విడిగా బయట ఎలాంటి స్ప్రేయర్లను వాడితే వాళ్ళకి తక్కువ ఖరీదుతోటి వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందంటారు?
2: నమస్కారం సార్, అందరికి నమస్కారం. ముఖ్యంగా వచ్చేసి మనకి స్ప్రేయర్ గురించినట్లయితే మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది సార్. ఏ విధంగా అన్నట్లయితే ప్రభుత్వం ద్వారా ప్రతి మండలంలో కూడా డ్రోన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగం ఏదంటే మనకి ఆ ప్రదేశ మండలాల రైతులు మనకి డ్రోన్ కావాలని కేవీకి మనకి సంప్రదించినట్లయితే అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్ని మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది సార్ లేదన్నట్లయితే డ్రోన్ ఒక సపరేట్ ఎంటర్ప్రినర్ మనం పిలిపించి స్ప్రేయింగ్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఆల్రెడీ మనం ఇది మొదలెట్టాం సార్, ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్ నుంచి మనం డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము.
0: 10 లీటర్లు అయితే వాటర్ అయితే సరిపోద్దంత డ్రోన్ తో చేస్తే, అలాగే ప్రతి మొక్కకి 10 లీటర్లు ఇది చాలు కదా, ఒక ట్యాంకీ లీటర్లకి 20 లీటర్ల వరకు 15 లీటర్ల

0: కోసి మేము 10 ట్యాంకీలు ఎకరాకి కొడుతున్నాం. అది మొక్క తడిసేంటి అనిపిస్తుంది. 10 లీటర్లు ఎకరా భూమి మొత్తానికి ఎలా సరిపోతుందని మాకు అంత రైతులు అందరికి అదే చర్చ జరుగుతుంది. ఏ విధంగా సరిపోతుంది మీరు ఒకసారి మాకు తెలియజేస్తారా?
1: శ్రీకాంత్ గారు ఆ విషయాలు చెప్తారు.
2: ఇక్కడ ఏంటన్నట్లయితే మీరు ఉదాహరణకి తీసుకున్నట్లయితే మనము నార్మల్గా మనం కూడా ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు నార్మల్గా మెడిసిన్స్ లేదా మందులు అనేది వాడుతూ ఉంటాం. ఒక గ్లాస్ నీళ్ళతో పాటు మనం ఏదైనా ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాం. ఇక్కడ పనిచేసేది ఒక గ్లాస్ నీళ్ళు కాదు కానీ ట్యాబ్లెట్ పనిచేస్తుంది మనకి ఏదైనా జబ్బు వచ్చినట్లయితే. అదే విధంగా కూడా మన పొలానికి ఏదంటే మనకి మనుషుల ద్వారా పిచికారు చేస్తున్నప్పుడు 200 లీటర్తో మనం తడపండి అని చెప్తాం. కానీ డ్రోన్ విషయానికి వచ్చేసరికి ఏదంటే అది డ్రాప్లెట్ సైజ్ అనేది మైక్రాన్లో మారడం మూలంగా మనకి పొలం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అక్కడ మందు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ విధంగా మనకి డ్రోన్ అనేది కంపేర్ టు ఫార్మర్ ప్రాక్టీస్ ఎఫెక్టివ్గానే ఉంటుంది.
1: రమణ గారు, మీరు మీ గ్రామంలో ఏదన్నా డ్రోన్ల ద్వారా మందు కొట్టిన వాళ్ళకి డ్రోన్ కాకుండా మామూలు స్ప్రేతో మందు కొట్టిన వాళ్ళకి తేడా ఏమైనా గమనించారా?
0: ఫస్ట్ కలర్ తేడా ఏం కనిపించలేదండి. నేనైతే ఎక్కువగా స్ప్రేయింగ్ చేయను. యూరియా ఎప్పుడైతే ఎక్కువగా ఇచ్చినామో అధిక మోతాదు ఎప్పుడైతే ఇచ్చినామో అప్పుడు మనం స్ప్రే పెట్టుకోవాల్సి వస్తుంది. యూరియా ఎప్పుడైతే వేయలేనంతసేపు ఆ పొలంలోకి మనం దిగాల్సిన పనే ఉండదు. యూరియా వేసిన తర్వాతే అప్పుడు మనం స్ప్రేయింగ్ వెళ్ళవలసి వస్తుంది.
1: యూరియా వేయకుండా మరి బలం ఎట్టిస్తారు మీరు?
0: ఎక్కువ పశువుల గేత్తం వాడాలండి. పశువుల గేత్తం ఎక్కువ వేసి కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే యూరియా తగ్గించుకుని సరిపోతుంది. మనకి పశువుల గేత్తం ఎప్పుడైతే మనం వేసినామో ఎక్కువగా యూరియా తో పని ఉండదు. ఇంకా ఇవ్వకపోతే మనకి యూరియా పట్టుకొని తిరుగుతాము అంతే. మనకి అన్నీ తెగులకి ఇష్టం తొలగించుకొని తిరగాలి.
1: అందరికీ పశువులు గేత్తం మరి అన్ని పంటలకు సరిపోయేలాగా దొరుకుతుందా?
0: దొరుకుతుంది. మనం పశువులు మేపుకొని మరి పంటలు తయారు చేసుకోవాలండి. అలా అయితే అందుబాటులోకి వస్తుంది. మరి పశువులు మేపకపోతే రైతులకి అందరికి ఎలా వస్తుంది?
1: అలాగే ఇందాక మరి రమణ గారు చెప్పినట్లుగా వివిధ రకాలైనటువంటి పనిముట్లు వాడుకొని వ్యవసాయం చేసుకున్నట్లయితే కూలీలు దొరకని సమస్యను పరిష్కరించుకోవచ్చు, లేకపోతే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు కదా. మనకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల గ్రామాలకి మరి ఈ డ్రమ్ సీడర్ కానీ, లేకపోతే హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ కానీ, లేకపోతే కోనో వీడర్ కానీ ఇవన్నీ మీరు అందుబాటులోకి తెస్తున్నారు. ఇది వాళ్ళకి అవగాహన కల్పించడానికి తెస్తున్నారా, లేకపోతే రైతు సోదరులు ఎంతమందికైనా అవసరమైనప్పుడు అద్దెకి ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళకి సబ్సిడీ ద్వారా అందించడానికి కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నారా బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం తరఫున?
2: సార్, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి యంత్ర పరికరాలు అనేది కొంతవరకు ఖర్చుతో కూడిన పని అన్నమాట. అందరూ రైతులు కొనుక్కోలేరు. ఇక్కడ విశాఖ జిల్లాలో వచ్చేసి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. దాంట్లో భాగంగా అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకి ట్రాక్టర్తో పాటు సీడ్ డ్రిల్ అనేది కాకుండా మషిన్ ఉడుపు, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు వచ్చేసేదంటే మనకి ఈ హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ సార్, అది 50 సెంటు 20 సెంటు 30 సెంటు ఉన్న రైతులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక రోజుకి దాదాపు 3 నుంచి 4 ఎకరాల వరకు మనము విత్తనాలు వేసుకోవచ్చు ఈ యొక్క హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ ద్వారా. మనకేంటంటే కేవీకే ద్వారా యంత్ర పరికరాలని అద్దెకి ఇవ్వడమనే జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ కేవీకే ఒక ఇన్స్పిరేషన్తో బీసీటీ ఎస్ఎల్ఎఫ్సి అనే ప్రాజెక్ట్లో కూడా ఒక కస్టమైరింగ్ సెంటర్ని తిమ్మరాజపేటలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది సార్. ఆ ఒక గ్రామంలో కూడా మనకి విత్తనాలు వేసే పరికరాలు, కలుపు తీసే పరికరాలు, కోత కోసే పరికరాలు, అదేవిధంగా నూర్పు చేసే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్ర పరికరాలు అన్నిటి కూడా మన కేవీకేలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైతే కొన్ని ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నంత డ్రోన్ టెక్నాలజీ అలాంటివి అనేది మన కేవీకేలో లేదు. అవి మనము ఎంటర్ప్రినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి స్ప్రేయింగ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ రైతు సోదరులకి నేను సలహాతో సూచన ఇవ్వడం ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఉదాహరణకి మనకి హ్యాండ్ పుష్ సీడ్ అనేది మరి ఎక్కువ ఖర్చుతో కూడిన పరికరం కాదు. అది వచ్చేసి మనకి 6,000 నుంచి 8,000 వరకు ఉంటుంది కంపెనీ బట్టి, మనకి దాంట్లో ఉన్న అవకాశాలు బట్టి, ఆప్షన్స్ బట్టి. మనకి అదే ఏ రైతైనా సహజంగా 6,000 8,000 వరకు పెట్టగలుగుతారు. అదేవిధంగా కలుపు తీసే పరికరాలు అన్నట్లయితే కోను వీడరు మాండ వీడరు అవి కూడా మనకి 2,000 నుంచి 2,500 అందుబాటులో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనకి కోత కొయ్యడానికి ప్యాడీ రీపర్ అనే పరికరము 1,00,000 రూపాయలు లేదన్నట్టయితే 1,20,000 రూపాయలు కూడా అది కూడా అందుబాటులో ఉంది.
1: ఇవన్నీ సబ్సిడీ పోనా సబ్సిడీ కాకుండా ధరలు?
2: సార్, ఇవి సబ్సిడీ కాకుండా సార్. ప్రభుత్వం సబ్సిడీ ఉన్నప్పుడే కొంతవరకు 50% అలాగా ఇస్తున్నారు. కానీ అది అందరు రైతులకు కూడా ఇవ్వట్లేరు. కొన్ని మండలాల్లో తక్కువ రైతులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో మనకి ఏంటంటే చిన్న పరికరాలు మనం కొనుక్కోవడానికి వీలవుతుంది. కానీ అలా కాకుండా పెద్ద పరికరాలను కొనుక్కోవాలంటే రైతులు అవకాశం ఉన్నంత వరకు గుంపులుగా కొనుక్కోవడం అనేది మంచిది సార్.
1: అంటే ఇప్పుడు రైతు సోదరులకి కస్టమ్ హైరింగ్ సెంటర్లు అంటే అన్ని చోట ఒక చోట పెట్టుకుని ఎవరికి కావాలంటే వాళ్ళకి అద్దెకిచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోవడానికి మనము సుమారు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఏదైనా యువత ముందుకు వస్తే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది?
2: మనకి ముఖ్యంగా వచ్చేసి మనకి విశాఖ జిల్లాలో వరి అనేది ప్రధాన పంట సార్. ఈ యొక్క వరి ప్రధాన పంటలో ఇందాక చెప్పినట్లు మనకి హ్యాండ్ పుష్ సీడ్ అనే పరికరము ఒక రోజులో 4 ఎకరాల వరకు వేయచ్చు. అది 6,000 రూపాయల మిషన్, అది ఒక పరికరం. అదే విధంగా కోన వీడరు మాండ వీడరు ఉండొచ్చు. నెక్స్ట్ ప్యాడీ థ్రెషర్ అని ఒక చిన్న పరికరం ఉంది సార్, అది 46,000 రూపాయలు సార్. ఇలాంటి పరికరాలని మనం అదే విధంగా కోత కోసే పరికరం అన్నట్టు ఇవన్నీ మనం ఎప్పుడైతే గ్రూప్ లో ఉండి కొనుక్కున్నప్పుడు మహా అయితే ఒక 3 లక్షల నుంచి 5 లక్షల లోపల మనకి ఖర్చు అనేది జరుగుతుంది సార్. అలా రైతులు గుంపుల ద్వారా కొంతవరకు అమౌంట్ వేసుకుని కొనుక్కుని ఒక 20 మంది 30 మంది రైతులు ఒక ఊర్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదే అద్దె రూపంలో కూడా వాడుకున్నట్లయితే దాని మెయింటెనెన్స్ కూడా దాంట్లో భాగంగా మనకి సమస్య అనేది తీరుతుంది.
1: కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టుకోవటానికి ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు ఉన్నాయా?
2: ప్రస్తుతం అయితే మనకి 50% సబ్సిడీ అనేది అందుబాటులో ఉంది సార్, కానీ అది అమలు ఎంతవరకు అవుతుంది అనేది ఇంకా ఆశాదాయకంగా లేదు సార్. యాక్చువల్లీ
1: మొత్తం మీద మీ చుట్టుపక్కల గ్రామాల్లో రైతు సోదరులు పండించేటువంటి వరిలో కానీ రాగిలో కానీ లేదా మొక్కజొన్నలో కానీ ఇలాంటి పంటల్లో యాంత్రీకరణ ఆవశ్యకత కానీ అవకాశాలు కానీ ఎంత ఉన్నాయంటారు?
2: సార్, యాంత్రీకరణ అనేది మనకి ముఖ్యంగా విశాఖ జిల్లాలో చాలా వరకు ఆవశ్యకత ఉంది సార్. ఎందుకన్నట్లయితే ఇక్కడ స్పెషల్ జోన్ ఉండడం మూలంగా ఈ కంపెనీలు రైతులందరూ అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా కూలీ కొరత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల యంత్ర పరికరాలు అనేది చాలా ఆవశ్యకత ఉంది సార్.
1: కాబట్టి రైతు సోదరులు ఈ యాంత్రీకరణ చేసుకుంటే గనక వాళ్ళ పంటల సాగు సులువు చేసుకోవచ్చు, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి ఈ కూలీల సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం ఉందంటారు. తిమ్మరాజుపేట రైతు కె రమణ గారు తెలియజేసినట్టుగా రైతు సోదరులు వారి వారి పంటల్లో ఈ యాంత్రీకరణ అవకాశాలను సద్వినియోగపరుచుకొని డ్రమ్ సీడర్ కానీ లేకపోతే హ్యాండ్ పుష్ సీడర్లు కానీ లేకపోతే ఈ కోనోవేడర్ లాంటి పరికరాలనే కాకుండా ఇతర రకాలైన పరికరాలు కూడా అలవాటు చేసుకున్నట్లయితే వాళ్ళ వ్యవసాయం సులువవుతుంది, అలాగే దగ్గరలో ఉన్నటువంటి కేవీకే సహాయ సహకారాలు అందుకున్నట్లయితే సులువుగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: నమస్తే సార్.
1: అలాగే శ్రీకాంత్ గారు, మరి మీ అనుభవాలు రైతు సోదరులకు ఇచ్చిన సూచనలు సలహాలు చాలా బాగున్నాయి. మరి భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడేలాగా మీరు కార్యక్రమాలు చేస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
3: మీరు ఇంతవరకు అనకాపల్లి జిల్లా మునకపాక మండలం తిమ్మరాజుపేట గ్రామ రైతు శ్రీ కె రమణ గారి సాగు అనుభవాలు విన్నారు. పల్లెసీమల కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. పల్లెసీమల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సమాచారం అంశం, పంటల్లో సూక్ష్మ పోషణ లోపాల సవరణ ఆవశ్యకత. ఈ అంశం గురించి వివరాలు అందిస్తున్న వారు శ్రీమతి ఎస్ సుమలత.
1: ఈనాటి వ్యవసాయ సమాచారంలో సూక్ష్మ పోషకాల లోపాలు సవరణ, ఈ అంశంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యక పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోను, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. మొక్క ఉపయోగించుకునే మోతాదును బట్టి స్థూల లేదా ప్రధాన పోషకాలని, ఉప లేదా ద్వితీయ పోషకాలని, సూక్ష్మ పోషకాలుగాను విభజించడం జరిగింది. కర్బనం, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను నిర్మాణాత్మక పోషకాలుగాను, నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధాన పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకము ఉప పోషకాలుగాను, జింక్, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్లను సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. పేరుకు తగినట్లుగానే మొక్కకు ఇవి సూక్ష్మ పరిమాణంలో అవసరం అవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ, దిగుబడులు పెరగడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకం. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గటంతో పాటు అవసరమైన స్థాయి కన్నా అధికంగా అందుబాటులో ఉన్నప్పుడు హాని కలిగి దిగుబడులు తగ్గుతాయి. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సకాలంలో సక్రమంగా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే ఆశించిన దిగుబడులను సాధించగలుగుతాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషక లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందువలన సూక్ష్మ పోషక లోపాలు ముందు ఏడాది పైరులో గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకుని లోపాలు పంటలపై రాకుండా నివారించుకోవాలి. వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, లోప చిహ్నాలు, నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషక లోపాలు అధిక సున్నం కలిగి క్షారగుణం కలిగిన నల్లరేగడి నేలలు, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లోనూ, ఆమ్లగుణం కలిగిన తేలికపాటి నేలల్లోనూ, అధిక వర్షపాతం మరియు అతి తక్కువ లోతులో నీటిమట్టం ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీస్ లోపాలు సాధారణంగా అన్ని పంటలలోనూ వస్తూ ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింక్, రాగి, ఇనుము లోపాలు బహిర్గతమవుతాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు భూములు, ఎల్లవేళ్లా నీరు పెట్టే వరి పొలాల్లోనూ సాధారణంగా జింక్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు గమనించడం జరుగుతుంది. సాధారణంగా లోప లక్షణాలు గమనించిన తర్వాత పంటలపై పోషకాలను పిచికారీ చేస్తుంటాం. అయితే పిచికారీ ద్వారా కంటే భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్షల ఫలితాల ప్రకారం కావలసిన పోషకాలను సిఫార్సు మేరకు ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. మన రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలలో జింక్ లోపం, వరి

0: మరియు మొక్కజొన్న పండించే భూముల్లో సాధారణంగా కనిపిస్తుంది. జింక్ తర్వాత ఇనుము, బోరాన్ లోపాలు, అక్కడక్కడా రాగి, మాంగనీస్ లోపాలు మన రాష్ట్రం నేలల్లో చాలా తక్కువ శాతం గమనించడం జరిగింది. సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగాల్లో ముదురు ఆకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోప చిహ్నాలు మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తాయి. ఇనుము, మాంగనీసు, రాగి, గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రం అయినప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింక్, మెగ్నీషియం లోప లక్షణాలు ముందుగా మొక్క మధ్య భాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్, ఇంకా కాల్షియం లోప లక్షణాలు మొక్క చివర్లలో కనిపిస్తాయి. సూక్ష్మ పోషకాల ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ అనే సూక్ష్మ పోషకం మొక్క పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాక అనేక ఎంజైమ్లలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటలలో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర వహిస్తుంది. మాంగనీస్ యొక్క ఉపయోగం చూసినట్లయితే పత్రహరితం పెంపొందించడంలోనూ, మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అనేక ఆక్సీకరణ క్షయకరణ చర్యల్లోనూ కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో పత్రహరితం తయారీలో కిరణజన్య సంయోగ క్రియలో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోనూ, ఫలదీకరణకు, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలోనూ బోరాన్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుంది.
1: పంటల్లో సూక్ష్మ పోషణ లోపాల సవరణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ సుమలత గారు అందించిన వివరాలు విన్నారు వ్యవసాయ సమాచారంలో. ఇంతటితో ఈనాటి పల్లెసీమల కార్యక్రమం సమాప్తం.

బాబ చిత్రం నుంచి సాధనా సర్గం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. తర్వాత సీతారామం చిత్రం నుంచి ఎస్పీబి చరణ్ పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 8:15 మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం, ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళా

0: రూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది. అలాగే ఈ కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసి పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT, వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆత్మనిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు, సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారి, బిద్రి వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రయత్నానికి మద్దతిస్తూ 38 అంశాలతో విలువల జోడింపుకు మద్దతు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఉత్పత్తుల జాబితాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, రాళ్లు అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు.
1: ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్, విస్తృత అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు

ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్ ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్రం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కాని నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది 4 వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమరచక్ర, శౌర్యచక్ర, త్యాగచక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం 4 వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమరచక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్యచక్ర, ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్యకుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రాలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపురిలో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్ తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళ అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
0: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దు

యుద్ధుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయిన మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక సినిమా పాటలు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందన తెలియజేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416171299. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడులో మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై IIT మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్దిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskrutik shakti se prerna leta hai. Vigyan ki pragati se aage badhta hai aur aadhunik infrastructure ke jariye naye avsaron ka nirman kar raha hai. Hamari virasat

0: भारत और भविष्य की हमारी आकांक्षाएं साथ साथ आगे बढ़ रही है।
1: ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2వ విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగాని జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న యుఎస్ డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. సుమారు 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఊరేగింపులు, వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట్ర కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వానిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని ఆ రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతీయ షూటర్ ఉదయ్వీర్ సిద్దు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుది రౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు IMD హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ను IMD జారీ చేసింది. ఆకాశవాణి జాతి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం, వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం వింటారు. కొమరంపులి చిత్రం నుంచి జావేద్ అలీ, సుచిత్ర, మిలీ నాయర్ పాడిన పాట.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

Batangrela, Nisaral Kansap. Dha, jene jene jene dage chaka jene jene naga jene jene jene dage chaka jene jene jene jene jene dage chaka jene jene dage chaka jene dage chaka puna kena ta. తినగిన చిన్న తగ్గ తినగడానికి తినగిన చిన్న తగ్గ తినగిన తినగిన తిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తిన.

ధగిచట గదిగన తగిచట గదిగన ధగిచట గదిగనదా గదిగనధ ధగిచట కథానక ఇంద్రకృతాగే ది గే తధ కట్ ఇంద్రకృతాగే ది గే తధ కట్ ఇంద్రకృతాగే ది గే తధ.

తడకత్తడతడ దిత్త తగ దుమికిట తగ ఘడానద ధగితిట కథానద ధానద ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా బిజిలీ కడక్ పరన్ పండిత్ కంటే మహారాజ్.

తిట్టి కత్త తిట్టి కత్త గది గన్నదా దృదకృత తిట్టి కత్త తిట్టి కత్త తిట్టి కత్త గది గన్నదా దృదకృత తిట్టి కత్త తిట్టి కత్త తిట్టి కత్త గది గన్నదా దృదకృత తిట్టి కత్త తిట్టి కత్త తిట్టి కత్త గది గన్నదా దృదకృత తిట్టి కత్త.

తిరిగిడతకు తిరిగిడతకు నానా అన్న నాకెడతకు తిరిగిడతకు తక్కడం ధాది నకత్తదే.

కొట్టట చెట దాచక జిట్ట గిన్న తిన్న గిన్న తిరిగిడతగత దాగిడనగ దీగిడనగ తిరిగిడతగత దీనాన్ నాకిడతగ తిరిగిడతగ జరుగుతగదా దీనాన్ నాకిడతగ తిరిగిడతగ జరుగుతగదా దీనాన్ నాకిడతగ తిరిగిడతగ.

కద్ధా కిట్ట తక తక ధా నగిట టక ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్ ధిన్

0: ఏ ఆకాశవాణి దిల్లీ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీలో వార్తలు వింటారు.

ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ది మరియు సంక్షేమ పథకాల శీర్షికన ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:30 దార్శనిక్ భారత్ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అంశం జాతి నిర్మాణంలో పన్నులు ఒక అనివార్య శక్తి. అతిథి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కె బాలకృష్ణ, నిర్వహణ శ్రీ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం మీరు ఏ ప్రాంతం శరన్ నవరాత్రి ఉత్సవాలను చూడాలని అనుకుంటున్నారు, వ్యాఖ్యాత శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం అనంతరం జానపద రంజని కార్యక్రమంలో చెంచులక్ష్మి శ్రీకృష్ణుల సంవాదం చెంచు భాగవతం ప్రసారమవుతుంది శ్రీ జి నాగభూషణం బృందం నిర్వహణలో. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమం ఉంటుంది. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ హెల్త్ హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్ అంశంగా డాక్టర్ జె ప్రకాష్ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి మండపాక శ్రీదేవి వీణావాదనం వింటారు, శ్రీ మండపాక రవి మృదంగం. ఇవి రేపటి ప్రసార ముఖ్య అంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం రెండు ప్రాంతాల్లో కూడా నమోదు కాలేదు. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ వర్షం గాని ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు గాని పడే అవకాశం ఉంది. రేపటి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 34-26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలనే సమయం 11:13 దాటి 55 సెకండ్లు. ఈనాటి మా ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.